ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 42 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం. ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన నేను సైతం, ఈ అంశంపై డాక్టర్ కె. లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజన్

జని కార్యక్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సుప్రభాతం 6:15. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మంచిర్యాల జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా దాశరథి కృష్ణమాచార్యుల గారి జయంతి సందర్భంగా ఉద్యమ సారథి దాశరథి కె ప్రభాకర్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తరువాత ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ గాయత్రి గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పి పూర్ణ మనస్విని గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ నందకుమార్ గారి సితార్ వాద్యం ప్రసారమవుతుంది. తబలాపై సహకారం శ్రీ శ్రీకాంత్ భట్లవాండి. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. ఈరోజు 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. 12:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం.

0: ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ, ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. 6:30కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50కు పశుగ్రాస పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతన్నల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00కు మార్కెట్ ధరలు, 7:15కు ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ హెడ్ డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45కు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరద్బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. 8:15కు నేటి పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష టుడే ఇన్ పార్లమెంట్. ఈరోజు 10:00కు పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాల రికార్డింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ఫర్హత్ నాజ్. सरकार संसद में नीट से संबंधित सभी मुद्दों पर चर्चा करने के लिए तैयार है. नई दिल्ली में केंद्रीय मंत्री जितेंद्र सिंह ने आरोप लगाया कि लोकसभा में विपक्ष के नेता राहुल गांधी सरकार के आश्वासन के बावजूद

0: వెలిగించే ప్రయత్నం చేయాలి. బిందువు బిందువు కలిసి సింధువైనట్లు పైసా పైసా కలిస్తే పైకం పెరుగుతుంది. ప్రయత్నం చిన్నదా పెద్దదా అన్నది ప్రశ్న కాదు. ప్రయోజనం పెద్దదైనప్పుడు ఉడతాభక్తి అనుకునో, చంద్రుడికో నూలుపోగు అనుకునో సాధ్యమైనంత సహాయం చేసేందుకు ముందుకు పోవాలి. అటువంటి ప్రయోజనాత్మకమైన పనులలో పాలు పంచుకున్నప్పుడు కలిగే ఆనందం అలవి కానిది. భక్తి భావన మనలో ఉన్నప్పుడు మనం మన వంతుగా ఏదైనా చేయాలన్న తపన కలుగుతుంది. దైవభక్తిలోని నవవిధ భక్తి మార్గాలు అటువంటివే. అలాగే దేశం పైన కూడా భక్తి ఉండాలి. దేశభక్తితో ఏమి చేస్తామనే సందేహం కలగవచ్చు. దేశాన్ని అన్యాయం నుంచి రక్షించే బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అవినీతి లంచగొండితనాలకు పాల్పడకూడదు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సత్పౌరుడిగా జీవించాలని నిర్ణయించుకుని నిస్వార్థంగా అంకితభావంతో దేశాభివృద్ధికి తోడ్పడమే దేశభక్తి కల మన భారతీయుల కర్తవ్యం. రాజకీయ రంగంలోని వారు ప్రభుత్వంలో ఉన్నత పదవులలో ఉన్నవారైతే దేశానికి ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు పరోక్షంగా దేశసేవ చేయవచ్చు. ఎవరి కర్తవ్యాలను వారు విస్మరించకుండా వారి వారి వృత్తులను ఉద్యోగ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించడం దేశానికి సేవే అవుతుంది. ఈ దేశం నాకేమిచ్చింది అని ఎదురు ప్రశ్నలు వేయకుండా ఈ దేశానికి నేను ఏమి చేయగలను అనే భావనను కలిగి ఉండాలి. అలా ఉంటే ఉత్తమ పౌరుడిగా మెలుగుతూ సమాజాన్ని తీర్చిదిద్దవచ్చు. దేశానికి సేవలందించిన ఆదర్శ పురుషులెందరో వివిధ రంగాలలో ఉన్నారు. వీర శివాజీ జీవితమంతా త్యాగమయమే. శివాజీ తన జీవితంలో విశ్రాంతి ఎరుగడు, భోగ విలాసాలు ఎరుగడు. తాంత్యా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వీర సావర్కర్, తిలక్ వంటి మహానుభావులు, గెలీలియో, న్యూటన్, ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తలు ఆకలి దప్పులు మరిచి ఐహిక సుఖాలు విడిచిపెట్టారు. సోక్రటీసు, బుద్ధుడు, మహావీరుడు తమ ఆచరణ ద్వారా త్యాగాన్ని లోకానికి చాటారు. వీరందరూ శ్రేష్ఠులైనారు. ఈనాడు మనం నిశ్చింతగా కంటి నిండా నిద్రపోతున్నామంటే అందుకు కారణం దేశ సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా కావలి కాస్తున్న సైనికులే. మనం కడుపు నిండా భోజనం చేసి తృప్తిగా ఉంటున్నామంటే మన కోసం ఎండనక వాననక శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలే. ఈ సందర్భంగా ఇటీవల ఒక సైనికాధికారి చెప్పిన మాటలను గురించి చెప్పుకోవాలి. భారతీయులకు దేశభక్తి ఎక్కువ అని ఆయన చెబుతూ కొంతకాలం క్రితం స్వచ్ఛంద సైనికులుగా రమ్మని యువకులకు పిలుపునిచ్చినప్పుడు లెక్కకు మిక్కిలిగా యువకులు తరలి వెళ్లడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. ఈ అంకితభావం ఇలాగే కొనసాగాలి. అవసరమైనప్పుడు మన దేశం కోసం మన వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. సమాజ సేవ, నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాలలో ఆరితేరడం వంటి విషయాల్లో నేను సైతం అని నినదిస్తూ మన దేశ ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటుదాం.
1: నేను సైతం. డాక్టర్ కె. లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలం మీరింతవరకు విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరింతవరకు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:35.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు గురించి కొన్ని వివరాలు వింటారు.
1: పచ్చిరొట్ట పంటల సాగు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పచ్చి రొట్టెల పంట సాగు గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, పచ్చి రొట్టె పంటలు సాగు చేసి చక్కటి పచ్చి రొట్టె పంటల సాగు చేసుకొని చక్కటి ప్రధానమైన పంటలను ఎక్కువ అధిక ఉత్పత్తి సాధించే విధంగా వీరు మార్గం సులభం చేసుకుంటారని రైతు సోదరులకు

తెలియచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాలువలు, బోరుబావుల కింద వరి, తర్వాత వరి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా వానాకాలంలో వరిని నారు పోసి నాటే పద్ధతిలో రైతులు సాగు చేస్తారు. కాబట్టి వరి నాట్లు వేయడానికి 40 నుండి 50 రోజుల ముందు ప్రధాన పొలములో పచ్చి రొట్టె పంటలను పూత దశ వరకు సాగు చేసి నేలలో కలియదున్నడం పరిపాటి. ఇలా పచ్చి రొట్టె పంటలను సాగు చేసి భూమిలో కలియదున్నడం వల్ల భూమి యొక్క సారం పెరిగి నేల ఆరోగ్యం పెరుగుతుంది. అంతేగాక నేలలో సూక్ష్మజీవుల మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వేసే వరి పంట కానీ ఇతర పంటలు కానీ వాటికి పోషకాల లభ్యత బాగా లభిస్తుంది. కనుక పంటను చక్కగా సారవంతంగా మనం పెంచుకున్న వారం అవుతాం. మన తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వము నీటి వనరుల సద్వినియోగం కోసం నాటే పద్ధతికి బదులుగా నేరుగా విత్తే పద్ధతిలో వరిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకుగాను నేరుగా విత్తుకోవడానికి అనువైన వరి వంగడాలు, సాగుకు అవసరమైన యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో క్రమేణా నేరుగా విత్తే వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది. నేరుగా వరి విత్తే పద్ధతిలో పచ్చి రొట్టె పంటలను వరి పంటకు ముందు వేసి నేలలో కలియదున్నేంత సమయం అవకాశము ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతము రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మరొక సమస్య, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వరి తర్వాత యాసంగి వరి వేయొద్దని, దీనివల్ల రైతులు నష్టపోతారని, యాసంగి వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల రైతులకు అన్ని విధాల లాభదాయకమే. దీనివల్ల క్రమేణా కాలువలు, బోరుబావుల క్రింద రైతులు వరికి బదులుగా నూనె గింజ పంటలు, అపరాల సాగు చేపడుతున్నారు. కానీ ఆరుతడి నూనె గింజ పంటలు వేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు భూమిని బీడుగా పెట్టుకోకుండా పచ్చి రొట్టె పంటలను కనుక సాగు చేస్తే నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు పంటల ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలను నేలలో పెంపొందించుకోవచ్చు. దీనివల్ల వానాకాలంలో వేసుకునే పంటకు కావాల్సిన పోషకాలు సరిపాలలో అందడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదును, సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. యాసంగికి అనువైన పచ్చి రొట్టె పంటల సాగు, వాటి సాధ్య అసాధ్యాలపై వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్లో ప్రాథమిక పరిశీలన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి అనువైన మరియు ఇక్కడి రైతులు ఇరివిగా సాగు చేసే పచ్చి రొట్టె పంటలైనటువంటి పెసర, మినుము, ఉలువ, అలసంద, జనుము, జీలుగ, పిల్లి పెసరలను యాసంగిలో సాగు చేసుకోవడం జరుగుతుంది. వివిధ పచ్చి రొట్టె పంటలను యాసంగిలో సాగు చేయగా జనుము, అలసంద ఎంతో అనువైనవిగా నిర్ధారించడం జరిగింది. జనుము, అలసంద పంటలను యాసంగిలో 50% పూత దశ దాకా సాగు చేసి నేలలో కలియదునవచ్చు. విత్తనోత్పత్తి చేసే పంట మోళ్లను నేలలో కలియదునవచ్చు. ఈ రెండు పంటలను వాటి సాగుకు సిఫార్సు చేసిన మోతాదులు, అంటే జనుముకు 5 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, అలసందకు 10 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషిని దుక్కిలోనే వేసుకుని సాగు చేసుకుంటే పంటల ఎదుగుదల బాగా ఉంటుంది. పప్పుజాతి పంటలకు రసాయనిక ఎరువులు వేస్తే వేరుబడిపల తయారీ, ఎదుగుదల తగ్గిపోయి నత్రజని స్థిరీకరణ తక్కువ ఉంటుందని ఒక అపోహ మాత్రమే. కానీ ఈ పరిశీలనలో పప్పుజాతి పంటలైనటువంటి జనుము, అలసందకి యాసంగిలో రసాయనిక ఎరువులు వేయడం వల్ల వేరుబడిపల ఏర్పాటు, పెరుగుదల, నత్రజని స్థిరీకరణ ఏమాత్రం తగ్గలేదని గమనించారు శాస్త్రవేత్తలు. ఇది బాగా ఆకలింపు చేసుకోవాలని రైతు సోదరులకు విన్నవిస్తున్నారు. 50% పూత దశలో జనుము సుమారు 90 సెంటీమీటర్ల నుండి 1 మీటర్ వరకు ఎత్తు పెరిగి 600 కిలోల నుండి 1 టన్ను వరకు వచ్చే పచ్చి రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. అలసంద సుమారు 55 మీటర్ల ఎత్తు పెరిగి 500-800 కిలోల పచ్చి రొట్టెను ఎరకరాకు తయారు చేస్తుంది. యాసంగిలో 50% పూత దశకు చేరుకోవడానికి జనుముకి దాదాపు 58 నుంచి 60 రోజులు, అలసందకు 65-75 రోజులు పడతాయి. 50% పూత దశలో జనుము 3.50% పూత దశలో జనుము 3 నుండి 3.5% నత్రజని, 0.45 నుండి 0.50 భాస్వరం మరియు 1.25 నుండి 1.30 పొటాషిను అందించగలుగుతుంది. అలసంద 1.5 నుండి 2% నత్రజని, 0.30 నుండి 0.40 భాస్వరము, ఇంకా 1.40 నుండి 1.45% పొటాషిని అందించగలదు. ఈ రెండు పంటలు 50% పూత దశలో నేలలో కలియదున్నప్పుడు 20-30 రోజుల్లో కుళ్ళి నేలకు పోషకాలను అందజేస్తాయి. నేలలో కలియదున్న 10 రోజులకు నత్రజని విడుదల

0: అధికంగా ఉంటుంది. తర్వాత క్రమేణా నత్రజని విడుదల తగ్గుతుంది. కాబట్టి నీటి లభ్యత ఉండి వేసవి పంట వేసుకోవాలనుకునే రైతులు పచ్చి రొట్టె పంటలను నేలలో కలియెత్తు నిన్న వెంటనే విత్తుకుంటే పంట మొలకెత్తిన తర్వాత మొక్కలు అవసరమైన పోషకాలను సరైన సమయంలో అందించవచ్చు. జనుము అలసంద పంటలకు 50% పూత దశలో కోయకుండా విత్తనోత్పత్తి చేసి ఒక పంట తీసుకొని వాటి మూలను నేలలో కలియెత్తడం ద్వారా నేల పోషణ సాధించవచ్చు. యాసంగిలో విత్తన పంటలుగా జనుము 125 నుండి 130 రోజులకు, అలసంద 110 నుండి 115 రోజులకు కోతకొస్తాయి. విత్తనం కోసం సాగు చేసినప్పుడు జనుము దాదాపుగా 1.5 మీటర్ల ఎత్తు పెరిగి ఎకరాకు 8 క్వింటాల నుండి 1 టన్ను వరకు విత్తనము మరియు 1.8 నుండి 2.2 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. ఇక అలసంద 1 నుండి 1.2 మీటర్ల ఎత్తు పెరిగి 6 నుండి 8 క్వింటాల విత్తనము 3 నుండి 3.5 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. పంట కోత తర్వాత జనుము అలసంద మూలను నేలలో కలియదునవచ్చు. జనుము మూలు 2.5 నుండి 3% నత్రజని, 0.03 నుండి 0.040 పొటాసిని అందించగలవు. అలసంద మూలు 2 నుండి 2.5% నత్రజని, 0.8 నుండి 0.10 భాస్వరం, ఇంకా 0.55 నుండి 0.60 పొటాసిని అందించగలవు. 50% పూత దశ కంటే పంట కోత తర్వాత మొలను కలియదునడం వల్ల అవి చివకడానికి 2 నీటి తడులతో దాదాపు 60 నుండి 70 రోజులు పడుతుంది. నేలలో కలియదున్న మొలలు త్వరగా చివకడానికి యూరియా 1.0%, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమాన్ని 1%, వీటితో పాటు వేస్ట్ డీకాంపోజర్ను ఎకరాకి 100 లీటర్లు కలిపి మూలపై పిచికారి చేసి నేలలో కలియదునితే ఇవి 40 నుండి 50 రోజుల చివికి నేలకు పోషకాలను అందించగలవు.
1: పచ్చిరొట్ట పంటల సాగు గురించి కొన్ని వివరాలు మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆగస్టు 1వ తేదీన

0: ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్టేషన్ సేవా కేంద్రాలు, ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్టేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇది ఒక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ,
2: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్ సర్వీస్ చేసేవాళ్ళు. నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే మీరు, మనసుతో చూసేది నర్సు. మీరు ఎలాంటి జబ్బుకైనా

0: మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట ప్రభుత్వం మెడికల్ కి ఖర్చు పెడుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
1: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. ప్రశాసనేన ఉక్తం యత్ నీట్ ప్రశ్నపత్ర అనధికృత ప్రకాశన ప్రకరణే తదనుబద్ధ విషయేషు చ సంసది చర్చాయై ప్రశాసనం సజ్జమస్తి. హ్యః నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ కేంద్రీయ మంత్రి జితేంద్ర సింహః లోకసభాయాం విపక్షనేతారం రాహుల గాంధీనం ఆరోపితవాన్ యత్ ప్రశాసనస్య ఆశ్వాసనస్య అనంతరమపి సః నీట్ విషయక చర్చాయాః స్వపూర్వామాగ్రహాత్ నివృత్తః.
1: सरकार संसद में न केवल इस विषय को लेकर बल्कि इस विषय के साथ संबंधित अन्य सभी विषयों को विस्तृत चर्चा के लिए तैयार है. प्रधानमंत्री जी ने बहुत स्पष्ट कहा है कि नीट और पेपर लीक इत्यादि विषयों को लेकर के जो लोग भी जिम्मेवार हैं उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जाएगी और हम अपने बच्चों के साथ अन्याय नहीं होने देंगे.

0: पूर्वाहणे कांग्रेस दलस्य अध्यक्ष मल्लिकार्जुन खड़गे राहुल गांधी प्रियंका गांधी वाड्रा अन्ये दल सदस्या नीट विषयक चर्चा आधृत्य प्रदर्शनम अकुर्वन्। केन्द्रीय मंत्री जितेन्द्र सिंह तथा केन्द्रीय गृह सचिव गोविंद मोहन लोक कल्याण मार्गस्थते प्रदर्शनस्थले कांग्रेस नेतृभिः सह मेलनं कृतवन्तौ। तत्रैव संसदि विपक्ष सदस्यैः पुनः पुनः कृतैः व्यवधानैः लोकसभा राज्यसभा च नीट प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणं समेत्य विविध विषयेषु ह्यः आदिवसं यावत् स्थगिते अभवताम्। प्रधानमन्त्री नरेन्द्र मोदी सद्य एव जाते नीट परीक्षायाः प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणे संलग्न जनान् विरुध्य दृढ निग्रहं कर्तुम् अथ राष्ट्रस्य यूनां हितस्य संरक्षणं च पुनः उद्घाटितवान्। असौ अवदत् यत् भविष्ये एतादृशाणां घटनानां निवारणाय प्रशासनेन बहवः उपायाः क्रियमाणाः सन्ति। प्रधानमन्त्री एतत् संसद्भवन परिसरे राष्ट्रिय जनतान्त्रिक संयुतेः मंगल मिलन इति नाम्ना अपि प्रख्याते संसदीय दलीयोपवेशने उक्तवान्। वार्ताहरान् संसूचयन् संसदीय कार्यमन्त्री किरण रिजिजुः अवदत् यत् उपवेशने प्रधानमन्त्री देशव्यापिनां भावि परीक्षाणां प्रश्नपत्र अनधिकृत प्रकाशन निवारणाय सर्वेषां सम्बन्धित पक्षाणां समन्वित प्रयत्नानाम् आवश्यकताम् विशेषतया प्रतिपादितवान्। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः इत्येषा भारत उत्तर मैसेडोनिया देशयोः आर्थिक सम्बन्धान् विस्तारयितुम् उक्तवती। उभयदेशीय उद्योगिनः व्यापारात् परं निवेश प्राविधिकी नवोन्मेषाधारित दीर्घकालिक सहकार्यं प्रवर्धयितुम् आग्रहम् अकरोत्। स्कोप्जे इत्यत्र भारत उत्तर मैसेडोनिया व्यापार मञ्चं सम्बोधयन्ती राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अवदत् यत् भारतीय राष्ट्रपतेः उत्तर मैसेडोनिया देशस्य एषा प्रथमा यात्रा अस्ति या उभयदेशयोः सम्बन्ध सुदृढीकरणे भारतस्य दृढ प्रतिबद्धताम् द्योतयति। सा अवोचत् यत् वर्तमान व्यापारस्य परिमाणं तस्याः सम्भावनायाः अंशमात्रमेव प्रतिनिधित्वं करोति। अस्य दशकस्य अन्तपर्यन्तं द्वैपाक्षिक व्यापारं द्विगुणं भवितुं शक्यते इति विश्वासः अस्ति। भाजपेति दलं ह्यः लोकसभायाः विपक्षनेतुः राहुलगान्धिनः लोककल्याणमार्गे विरोधप्रदर्शनस्य निन्दाम् अकरोत्। तेन प्रदर्शिताचरणं पूर्णतया अशोभनीयं निन्दनीयं चेति वर्णितवान्। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् भाजपेति दलस्य अध्यक्षः नितिननवीनः उक्तवान् यत् एषा घटना दुर्भाग्यपूर्णा अस्ति, भारतस्य राजनैतिक इतिहासे कृष्ण दिवसेति वर्णितवान्। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्यारभ्य द्विदिवसीय फिलीपींस देशस्य यात्रायै मनीला इत्यत्र गमिष्यति। तत्र असौ आसियान इत्येतस्य अन्तर्गतम् आयोजितेषु विदेशमन्त्रीस्तरीयोपवेशनेषु भागं ग्रहीष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम మంచిర్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఘటన కూడా జరగలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో మంత్రి పాల్గొన్నారు. నైని కోల్ బ్లాక్ నాణ్యమైన బొగ్గుగని అని చెప్పారు. సింగరేణిలో కొత్త గనుల ప్రారంభానికి చర్యలు కొనసాగుతున్నాయని, మణుగూరు గనిత్రి డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులకు త్వరలో శుభవార్త అందిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావాలి ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు, డబుల్ ఎంట్రీలు మాత్రమే తొలగించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. సింగరేణి భవిష్యత్తుకు తాడిచెర్ల బ్లాక్ 2 అత్యంత కీలకమని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి అన్నారు. మందమర్రి పర్యటనలో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల జీవితకాలం కలిగిన గనిలో 430 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. సుమారు 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవకాశంతో పాటు

0: వేల శాశ్వత ఉద్యోగాలు, 50,000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. మిగిలిన 3 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని, కేంద్రాన్ని కోరతామని, KK-6 గని ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు సింగరేణి పూర్వ వైభవ పునరుద్ధరణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ సీజన్కు అవసరమైన యూరియా, DAP నిల్వలు సహకార సంఘాలు, ప్రైవేటు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి ఏడాది అవసరమయ్యే 25,000 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈసారి 2,000 టన్నులు అదనంగా నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు జాప్యం లేకుండా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బుకింగ్ సమస్యలు ఎదురైతే పంచాయతీ కార్యదర్శులు AEOలను సంప్రదించాలని సూచించారు. ఎరువులను పక్కదారి పట్టించినా, ఇతర అవసరాలకు వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి జలాలను కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరాంపూర్ పర్యటనలో మాట్లాడుతూ గోదావరి నీరు వృధా కాకుండా సుందిల్లా, అన్నారం బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని, రాష్ట్రంలో సాగు తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే విజయవంతానికి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. సర్వే 3 తేదీతో ముగుస్తుందని పేర్కొంటూ ప్రతి అర్హుడు ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. వారి సంక్షేమం గౌరవం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5 నక్షత్రాల రేటింగ్ సాధించినట్లు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, RK-6, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ, గని ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి వంటి ప్రమాణాల్లో ప్రతిభ కనబరిచిన గనులకే ఈ గుర్తింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదరహిత సింగరేణి లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. యంత్రాలు, పరికరాల భద్రత, ప్రమాదాల నివారణ, కాంట్రాక్టు కార్మికుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. కోటపల్లి మండలంలో CC రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన ఆయన ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, DCP ఏ భాస్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2 కిలోమీటర్ల అవగాహన రన్లో వారు పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908కు తెలియచేయాలని ప్రజలను కోరారు.
1: ఎల్ శ్రీనివాస్ గారు అందజేసిన మంచిర్యాల జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా

0: పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన, పురాతనమైన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఇటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు.
2: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशंपै నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు

0: కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఉదయ తరంగిణి

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా ఉద్యమ సారథి దాశరథి కె. ప్రభాకర్ గారి ప్రసంగం.
1: దాశరథి పండిత కుటుంబంలో 22 జూలై 1925 జన్మించారు. తెలంగాణలోని

ఖమ్మం జిల్లాలోని మానుకోటు తాలూకాలోని చినగూడూరు గ్రామంలో పుట్టి నూనూగు మీసాల నాటికే పాండిత్యం సంపాదించి కవిత్వం చేపట్టారు. భయంకరమైన హింసాచర్యలను హృదయవిదారకంగా సభలో వర్ణిస్తూ మధ్య మధ్యన తాను రచించిన కొద్ది పద్యాలను చదవడం ప్రారంభించాడు. సభ్యులను ఉరుతలూగిస్తూ ఇలా అన్నారు: ప్రాణమును నొట్టి ఘోర ఘనాటవుల్ పడగొట్టి మంచి మాగాణమును సృజించి ఎమకల్ నుసిచేసి పొలాలను దున్ని పోషాణములను నాబునకు సన్నము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే పోలీసులు వచ్చి ఆ యువకుణ్ణి బంధించే వేశారు. అక్కడ సభాస్థలి మారుమోగిపోయింది. జనాన్ని చెల్లాచెదుగా అక్కడక్కడ 20 మైళ్ళ దూరంలో ఉన్న నెల్లికుదురు గ్రామంలోని పోలీసు ఠాణాకు తీసుకెళ్లారు. ఠాణా వద్దనే పోలీసులు కాపలా నుండి తప్పించారు.

వాత్సల్యం మారుమోగిపోయింది. జనాన్ని చెల్లాచెదుగా అక్కడక్కడ 20 మైళ్ళ దూరంలో ఉన్న నెల్లికుదురు గ్రామంలోని పోలీసు ఠాణాకు తీసుకెళ్లారు. ఠాణా వద్దనే పోలీసుల కాపలా నుండి తప్పించుకొని ఎత్తుగా పెరిగిన జొన్న పైరుల్లో చాటును దాగుతూ పరిగెత్తి త్రోవలో ఒక ఏరుదాటి మహబూబాబాద్ అడవిలో దొరబడి రాత్రి 10 గంటల దాకా పరిగెత్తి నాగారం గ్రామానికి చేరుకున్నారు. అప్పటికి తిండి తిప్పలు ఏమీ లేకుండా సుమారు 30 మైళ్ళ దాకా పరిగెత్తి నడవడమో జరగడము వల్ల దాశరథి ఒళ్ళంతా హూనం అయిపోయింది. అక్కడ దాశరథి మిత్రుడు ఒక ఆయన వారిని దాచి చికిత్స చేయించి రక్షించాడు. అప్పటి నుండి వేషం మార్చుకొని నిజాం ప్రభుత్వానికి చిక్కకుండా తన కార్యక్రమాలను ప్రారంభించారు. నిజాము ఉక్కుపిడికిట్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తోటి ప్రజలను ఆర్తనామములు దాశరథి గుండె రగిలి కుంపటిగా మారింది. ఆవేశం సెగలు ఎగజిమ్మింది. ఆ సెగలు అతని కవిత్వంలోని ప్రతి అక్షరంలో కనిపిస్తాయి. మానవత్వానికి రాక్షసత్వానికి మధ్య జరిగే సంఘర్షణ దాశరథికి కవితా వస్తువైంది. దాశరథి అనగానే నిజాం వ్యతిరేకోద్యమంలో కవిత్వం వెంట గుర్తుకొస్తుంది. దాశరథి జైలుగోడల మీద బొక్కుతో రాసిన పద్యం అగ్నిని కురిపిస్తుంది. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగలు తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నానవీన. నిజాము సంస్థానంలో దురంతాలమయం. నిజాం రాజు అకృత్యాలకు అంతం లేదు. అందుకే దాశరథి ఎలిగెత్తాడు. ఇటు వసంతము లేదు, సయంపరాని గ్రీష్మ హేమంత కాలికవోలు గాని, ఇటు ఉషస్సు లేవు, భరింపరాని అంబూహ సందోహ నివాళి గాని. కవిత్వం విశ్వరూపం మన ముందు ఉంచారు. నిజాం నిరంకుశ పాలనలో ప్రజల బాధ హృదయం ఉదారకంగా వినబడుతోంది. సామాన్యుల రక్తం పిండి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న కసాయి ప్రభుత్వం చేసే రాచకృత్యాలకు కవి అంతరంగం అగ్నిగుండంలా మండింది. అతని నాలుకల మీద అగ్నిధారగా కవిత ఆవిర్భవించింది. ఇది తెలంగాణలోని దావాగ్ని లేచి చుట్టుముట్టిన భీకర సంక్షోభ వేళ. ఇది నిజాము నృపాలుని అండదండ చూచుకొని నిక్కపట్టి పిశాచిహేల. నాడు మానవతా నయనమ్ములందు నాగసర్పాలు బుసకొట్టి నాట్యమాడే. నాడు మానవతయు నవనారికత తన్ను తిన్నది రాక్షసత్వము చేత. సామాన్యుల జీవితం దుర్మనమైంది. మానభంగాలు సరేసరి, తెలుగు మాట్లాడడానికి వీల్లేదు. ఆస్తులు దోపిడీ, గృహ దహనాలు, ఈ అమానుష దారుణ దుష్ట కృత్యాలను నరక లోకాన్ని కన్నా మిన్నగా చేశాయి. దాశరథి ఉగ్రుడయ్యాడు. దాశరథి కవిత్వం ఒక విల్లుగా ఎక్కుపెట్టాడు. మా నిజాము నవాబు జన్మ జన్మాల బొజు అనడానికి ఎన్ని గుండెలు కావాలి. దాని ఫలితంగా అతనికి ఇనప గొలుసులు భరించాడు. నిజామాబాదు సెంట్రల్ జైల్లో శ్రీకృష్ణ జన్మాస్థానమైనది. దాశరథి ఒకసారి నిరసన వచనగలంలో విప్పాడు. ఇదే మాట పదే పదే అనేస్తాను, కథం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను. జగత్తంతా రగులుకున్న కథా జ్వాల వృధాపోదు, అడుగడుగున ఎడదనత్రు గడగడమని త్రాగినావు, పడుదల బాణాలు దోచి గుడగుడన హుక్క త్రాగి జడేక కూర్చుండి నీవు మడికట్టుకుని నిలిచినావు. దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు, వద్దంటే గద్దెక్కి పెదరికం చేస్తావా, 3 కోట్ల చేతులు నీ మెడను పడదోస్తాయి, మెడను విడదీస్తాయి, నీకు నిల్వ హక్కులేదు, నీకింకా దిక్కులేదు. ప్రేక్షణలేగాక ప్రజల కష్టనిష్ఠురాను తానోడిగా కలిసిపోయినాడు. అందుచేత దాశరథి అగ్నిధార అనుమాత్రమైన కాల్పనికత గాని అవాస్యకత గాని కనిపించదు. తెలంగాణ ప్రజలు స్వాతంత్ర ఉద్యమానికి ప్రతిబింబ దాశరథి కవిత్వం. జాతీయ భావాలతో నిండిన విప్లవాత్మకమైన విలసిన దాశరథి రచన నిద్రాణమైన తెలంగాణ ప్రజానికాన్ని మేలుకొల్పింది. దుర్మార్గుల కిరాతకుల లోతైన పీడిత ప్రజానీకము వాణి దాశరథి కంఠంలో ప్రతిధ్వనించింది. తన మాతృభూమి తెలంగాణను చూచుకొని మిరిసిపోయే గర్వంతో ఇలా గానం చేశాడు దాశరథి. 3 కోట్ల దేవతలామూర్తులందు కోటి మంది వసించడి కావని మహాఖండ మీ రమణీయ భూమి, నా తెలంగాణ లేమ సౌందర్యసీమ,
మొగబోయిన కోటి తమ్ముల గళాల

0: పాట పలికించి కవిత జనంబు జపంబు కూర్చి నా కాలాపన బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనానవేన, నను గని పెంచినట్టి కరుణామయీ నా తెలంగాణ అని పొంగిపోయాడు. మహారణ్యమైన తెలంగాణ భూమిని మాగాణమర్చు రైతుదే తెలంగాణము, నిజాము నవాబు కాదని సింహగర్జన మొరిచినాడు దాశరథి. తెలంగాణలో సమర సాహిత్యం ఆరంభమైంది. క్రూరాతి క్రూరమైన నవాబు పరిపాలనకు వ్యతిరేకంగా ధైర్యంతో దాశరథి కలం చిందులు తొక్కింది. దిగుపొమ్మని జగత్తంతా నగారాలు కొడుతున్నది. దిగిపోవై తెగిపోవై ఇదే మాట పదే పదే అనేస్తాను. ఈ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎలుగెత్తి దాశరథి నిజాము నవాబును శపించాడు. కాంగ్రెసు తరపున సత్యాగ్రహోద్యమం ప్రారంభం కాగానే గార్ర అను గ్రామము అరెస్టు చేయబడి న్యాయ విచారణ పేరిట 16 మాసాలు కఠినగారా శిక్ష విధింపబడి మొదట వరంగల్ జైల్లోనూ తర్వాత నిజాము సెంట్రల్ జైల్లోనూ పంపాడు. చరిత్ర ప్రసిద్ధికెక్కిన నిజామాబాదు సెంట్రల్ జైలును చూచేసరికి దశరథి గత చరిత్ర అంతా జ్ఞప్తికొచ్చింది. శివాజీ శౌర్యం, రఘునాథ యోధుని పదనుకత్తి, పాశ్చాత్య చాళుక్య తేజం అన్నీ మూర్తిభవించి వారి కండ్ల ముందు అవతరించాయి. దానిలో జైలులోని కలం ముందుకు సాగింది. ఒక కాలమ్మును ఇది దేవుళమ్ము, వేరొక్క దుర్గమ్ము, నేడే కటా జైలై కానిపించను, భవిష్యత్ కాల ముందెట్టి రూపము దాచునో కాలచక్రము గమన స్వాభావిక వర్తకల్పమై దేవుళమౌను దుర్గము నీ బందీలు పాలింపగన్. ఆ గానము చేస్తూ జైలు సంబంధించిన అనేక విశేషాలు దాశరథి సజీవంగా వర్ణించాడు. నిజాం జైల్లో 48లో సాయంకాలం రాజకీయ ఖైదీలు ఆహారం కోసం బారగాసుల నుండి బయటకు వచ్చినప్పుడు అనేక మంది రజాకర్లు మారుణాయుధములతో జైలులోకి ప్రవేశించి వారి మీద దాడి చేశారు. చాలామంది ఖైదీలు బాగా గాయాలు తగిలాయి. ప్రాణరక్షణార్థం ఖైదీలంతా బార్కాసుల్లోకి పరిగెత్తిపోయారు. కానీ దాశరథి రజాకర్లకు చేతికి చిక్కాడు. విపరీతంగా దెబ్బలు తిని నిర్జీవంగా పడిపోయాడు. మిగతా వారంతా దాశరథి చనిపోయాడనే భావించారు. మర్నాడు ఉదయానికి వారికి ఒళ్ళు తెలిసింది. నిజానికి దాశరథికి అది పునర్జన్మే. ఆ తర్వాత ఢిల్లీ అధికారులు హైదరాబాదు సెంట్రల్ జైలును వారిని పంపారు. పోలీసు చర్యను జరిగిన తర్వాత ఇతర రాజకీయ ఖైదీలతో పాటు దాశరథిని కూడా విముక్తి లభించింది. వారి త్యాగం ఫలించింది. ఎన్నాళ్లకు తెల్లవారే, ఎన్నాళ్లకు కన్నుదూరే, వెలుగు వెలుగు వెలుగు వెలుగు, తెలుగు తెలుగు తెలుగు. ఈ ఆనందంతో గానం చేసి గత హైదరాబాదు సమచరిత్ర అంతటికీ సజీవంగా వర్ణించారు. తన కవితల్లో పరుషుని శతాధారలు పచ్చగడ్డి ఎదర్చినట్టి రాచరికం బుడుక్కున చట్టమున శాంతిగా ధిక్కరణమునర్చే ఉషస్సు అనడి పేదవాడు కడు సుందరమైన తెలుగు నేలపై పరుడెవుడో రెనగుష రాత్రి భాతి ప్రభుత్వము సేయమ్ము దేచనే. ఇటు చివరకు 200 ఏండ్ల చరిత్ర గదుల కప్పుకొని ఉన్న గాఢాంధకారమెల్లా కట్టుకుని పోయి తూరు ఇట్ట నిండి పారివచ్చిన వెలుతురు వాగువోలే అని వర్ణించాడు.
1: ఉద్యమ సారథి దాశరథి, దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా కె. ప్రభాకర్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాలు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: అసలు ఈ అక్రమ నిర్మాణాలని ఎలా నిర్ధారిస్తారు?
1: అక్రమ నిర్మాణాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే మనది కాని స్థలంలో, అది గవర్నమెంట్ది కావచ్చు, నాలా కావచ్చు, చెరువు కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం కనుక చేపడితే అది ఇల్లీగల్. అక్రమ నిర్మాణాలు ఏమిటి అంటే ఒక అథారిటీ ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి మనం ఎవరికో అప్రోచ్ అవుతాము, వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ అనో ఏదో ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ సిటీ. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇప్పుడు ట్రైఫర్ కేట్ అయింది కాబట్టి జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ఇలా అయినాయి. ఇవి కాకుండా ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ అంటారు,
0: మున్సిపాలిటీస్,
1: గ్రామ పంచాయతీలు అయినా సరే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్డింగ్కి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్కి కాకుండా అతిక్రమించి మనం ఏదైనా చేస్తే దాన్ని కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని అంటారు. అంటే మీది కాని స్థలంలో మీరు కట్టినా, మీకు ఇచ్చిన పర్మిషన్ని అతిక్రమించి కట్టినా, ఇవి రెండు కూడా ఇల్లీగల్ అని అంటారు అన్నమాట.
0: సాధారణంగా ఇల్లి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, అక్రమ నిర్మాణాలు ఏముంటాయి?
1: సాధారణంగా మనము సపోజ్ నా స్థలం అనుకుంటాను, నేను మున్సిపల్ కార్పొరేషన్ని అప్రోచ్ అవుతాను, ప్లాన్ అప్రూవల్ చేయించుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మన రాష్ట్రంలో టీజీ బీపాస్ అనేటువంటి ఒక ఫెసిలిటీ, యాప్ బేస్డ్ ఫెసిలిటీ. దీని ప్రకారం ఏంటంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవల్ వస్తుంది. దట్ ఈస్ ప్రొవిజనల్ అప్రూవల్, అంటే టెంటేటివ్గా అప్రూవల్ ఇస్తారండి. అది మళ్ళీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్స్.
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని,
1: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఇది కూడా త్వరగా, అంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగితే టైం అవుతుందని, ఇటువంటివన్నీ కూడా బైపాస్ చేయడం కోసం, అంటే కర్టైల్ చేయడం కోసం ఈ టీజీ బీపాస్ అనేది తీసుకొచ్చారు.
0: అంటే పెరుగుతున్న సాంకేతికతను పూర్తిగా వినియోగించుకునే విధానం,
1: వినియోగించుకోవడం. అంటే పాత పద్ధతుల్లో డిలేస్ ఉంటాయి కాబట్టి ఇది త్వరితగతిని కంప్లీట్ చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక ఫెసిలిటీ.
0: సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్కి నిజ నిర్ధారణకు వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా ఉంటే ఆ పర్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది.
1: ఆన్ రికార్డ్, ఆన్ గ్రౌండ్ రెండు ఒకటేగా ఉండాలి. మీకు ఇచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్లో మీకు ఏదో, ఉదాహరణకి నేను చెప్తాను, ఒక 200, 230, 250 గజాల లోపల మీకు ఒక స్టిల్ట్ ఫర్ పార్కింగ్, స్టిల్ట్ అంటే పార్కింగ్, తర్వాత 2 అప్పర్ ఫ్లోర్స్ 3 అప్పర్ ఫ్లోర్స్, దాన్ని అతిక్రమిస్తే 2 కాకుండా 3 కాకుండా కడితే అది అతిక్రమణ. అక్రమ నిర్మాణం అంటే అతిక్రమణించడమే. తర్వాత సెట్ బ్యాక్స్ అంటారు, అంటే ఆ ఇంటికి ముందు, కట్టబోయే ఇంటికి ముందు ఉన్నటువంటి రోడ్డు విడ్తిని బట్టి మీకు సెట్ బ్యాక్స్ ఇస్తారు. ముందు ఎంత ఉండాలి, మూడు వైపులు ఎంత ఉండాలి, చెట్లు ఎన్ని నాటాలి, తర్వాత ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా దానిలో పొందుపరుస్తారు. ఏది బిల్డింగ్ పర్మిషన్లో వీటిని పట్టించుకోకుండా వీటిని అతిక్రమిస్తే అప్పుడు అది అతిక్రమణ అవుతుంది.
0: ముఖ్యంగా గమనిస్తుంటాం బాబ్జీ గారు, సెట్ బ్యాక్స్ని పాటించకుండా నా రూమ్ సైజ్ పెరుగుతుందనో, మ్యాక్సిమం ప్లేస్ని కట్టుకుంటూ వీళ్ళకి వెంటిలేషన్ సమస్య వచ్చేసి పక్కింటి వాళ్ళకు కూడా వెంటిలేషన్ సమస్య కలిగించే సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సమయాల్లో ఎలా అప్రోచ్ కావాలి, దీని రిడ్రెసల్ మెకానిజం ఏంటి?
1: నైబర్స్ కానీ కన్సర్న్డ్ సిటిజన్స్ కానీ, ఆ ఏరియాకు ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, ఎవరైనా సరే దాన్ని మా మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావచ్చు. రాతపూర్వకంగానే వెళ్ళి మౌఖికంగా కానీ చెప్తే వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇటువంటి డీవియేషన్స్ కనుకైతే నిర్మాణంలో, ఒకటి దాని మీద సివిక్ ఫెసిలిటీస్ మీద, జనరల్ ఎన్విరాన్మెంట్ మీద కూడా, ఉదాహరణకి సపోజ్ పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫ్లోర్స్ కడితే ఎక్కువ మంది ఇన్మేట్స్ దానిలోకి వస్తారు, ఎక్కువ 2-వీలర్స్, 4-వీలర్స్ వస్తాయి, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, ఎమర్జెన్సీలో మీకు బయటకు వెళ్ళడానికి రావడానికి

0: ఫైర్ సర్వీస్ ఎవరైనా కనుక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ రావడానికి, అది కాకుండా మీకు వెంటిలేషన్ తగ్గిపోతుంది. అంటే సెట్ బ్యాక్స్లో చుట్టూ ఇంతింత ప్లేస్ ఇవ్వాలని వదిలిపెట్టాలని ఉంటుంది, ఎందుకంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ కోసం, గాలి కోసం, వెలుతురు కోసం. అది దాని ఏన్షియంట్ లైట్ అంటారు. అంటే ఇంతకాలంగా నాకు లైట్ వస్తుంది, ఇప్పుడు ఈ పక్కన అతను వచ్చి ఇతను కట్టడం వల్ల కట్టడం వల్ల మూసుకుపోయిందని అతను వెళ్ళొచ్చు ఎక్కడికి. ఇది కాకుండా వాటర్, గ్రౌండ్ వాటర్ ఉందనుకోండి, ఇతను కనుక అవసరానికి మించి అతిక్రమించి కడితే ఎక్కువ గ్రౌండ్ వాటర్ని డ్రా చేయడం వల్ల పక్క వాళ్ళకి డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా. ఎలక్ట్రిసిటీ లోడ్ సరిపోక ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతాయి. ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి, దానికి మళ్ళీ ఎలక్ట్రిసిటీ వల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ ఛార్జెస్ అనే అదనంగా ఇస్తారు. ఇదంతా చైన్ రియాక్షన్. అండ్ డ్రైనేజ్ అండ్ సివరేజ్కి కూడా కనెక్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అంత సివరేజ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది, ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్, అది కూడా కొంచెం కష్టమే. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు ఒక 2 డజన్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఒక్క వ్యక్తి కనుక అతిక్రమించి నిర్మాణాలు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, ఆ కమ్యూనిటీలో నివసించే వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: బాబుజీ గారు, ఈ అక్రమ నిర్మాణాల పట్ల ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాచారం ఇచ్చి సంబంధిత అధికారులకు తెలియపరిచినట్లయితే, అది మౌఖికంగా కానీ, రాతపూర్వకంగా కానీ, ఒక వార్తారూపకంగా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయి?
0: ఫస్ట్ ఏం చేస్తారు జనరల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు, స్టాప్ వర్క్ అనేటువంటి ఒక నోటీస్ ఇస్తారు, ఫాలోడ్ బై ఒక వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ నోటీస్ని అందుకున్న తర్వాత ఆ ఇంటి ఓనర్, ఇంటి యజమాని ఎవరైతే కడుతున్నాడో, లేకపోతే కాంట్రాక్ట్కి ఇచ్చుండొచ్చు, మేస్త్రికి ఇచ్చుండొచ్చు, ఎవరికైనా ఇచ్చుండొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాన్ అప్రూవల్ తీసుకొని కమర్షియల్గా కట్టేస్తుంటారు, స్టిల్ట్ని షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చేస్తుంటారు, పార్కింగ్కి వాడకుండా ఇంకొక దానికి వాడేస్తుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చి చూడాల్సిన బాధ్యత. ఫస్ట్ స్టాప్ వర్క్ నోటీస్ ఇస్తారు. స్టాప్ వర్క్ నోటీస్ ఇచ్చిన తర్వాత వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు వినకపోతే మున్సిపల్ అథారిటీస్కి ఏ హక్కు ఉంటుందంటే ప్రాపర్టీని సీజ్ చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ అప్పటికే కనుక కట్టేసి ఉంటే దాన్ని డెమాలిష్ చేసే హక్కు ఉంటుంది. ఇన్ని రకాల స్టాట్యుటరీ పవర్స్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అండ్ అబో వీళ్ళకందరికి కూడా ఈ హక్కులు ఉంటాయన్నమాట. అది వాళ్ళ బాధ్యత.
1: ఇది కేవలము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం పొందడం వరకే మార్గముందా, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. ముందుగా ఆపడం బెటర్. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత అతనికి ముందుగా చెప్పి అతన్ని కరెక్ట్ చేయకపోతే అతను కూడా నష్టపోతాడు. ఎవరు నిర్మాణం చేసే అతను వ్యక్తి కూడా నష్టపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మున్సిపల్ అథారిటీ లెవెల్లోనే కంప్లైంటో లేకపోతే గ్రివెన్సో వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కరెక్షన్ చేసి లేదంటే ఫైన్ వేసో. ఇక్కడ రెగ్యులరైజేషన్ ఉండదు, ఇంకా డీవియేషన్స్కి రెగ్యులరైజేషన్ ఉండదు. అది వదిలిపెడితే మీరు అన్నది ఏంటి, ఇది కాకుండా మున్సిపల్ అథారిటీస్ కాకుండా ఇంకా వేరే లెవెల్ రిడ్రెసల్ ఆఫ్ గ్రివెన్స్ ఏదన్నా ఉందంటే సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. మున్సిపాలిటీ వినకపోతే మున్సిపాలిటీ అఫీషియల్స్ని పార్టీ కూడా చేయొచ్చు. ఒకవేళ అది అపార్ట్మెంట్స్ కనుక అయితే, ఒకవేళ ఫ్లాటో అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు కనుక వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా చూసి వాళ్ళకి కూడా ఇటువంటి ఈ మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా డిప్రైవ్ అవుతారు కదా. వాళ్ళైనా కోర్టుకు వెళ్తారు, లేదంటే కన్స్యూమర్ ఫోరంకి వెళ్తారు, లేకపోతే ఈ అక్రమ కట్టడం ఆపకుండా కనుక కంటిన్యూ చేస్తే కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ పిటిషన్ అంటారు, రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటారు, అగెన్స్ట్ ద గవర్నమెంట్, అగెన్స్ట్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అండ్ బిల్డర్ మీద, కాంట్రాక్టర్ మీద, ఓనర్ ఆఫ్ ది ప్లాట్ మీద, ల్యాండ్ ఓనర్, వాళ్ళందరి మీద వాళ్ళందరినీ కూడా పార్టీలు చేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి అగెన్స్ట్కి వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఒక పెద్ద బిల్డింగ్ ఏదో స్ట్రక్చర్ వస్తుంది కాంప్లెక్స్ లాంటిది, ఆ కాంప్లెక్స్ ఆ స్ట్రక్చర్ వల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకొక ప్రాబ్లం రావచ్చు, అప్పుడు పిల్లు కూడా వేయచ్చు.
1: పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్
0: వేసే అవకాశం ఎవరికి ఉంటుందో వాళ్ళకే. అంటే డైరెక్ట్గా కన్సర్న్డ్ పార్టీ పిల్లు వేయడానికి లేదు, అఫెక్టెడ్ పార్టీ సింగులర్గా వెళ్ళి వేయడానికి లేదు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వేరే వాళ్ళు వెళ్ళచ్చు.
1: అంటే సమాజానికి జనరల్గా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, నష్టం జరగకూడదు అన్న భావనతో వేయచ్చు.
0: వేయచ్చు.
1: మనము తరచుగా గమనిస్తూ ఉంటాము, వార్తల్లో కూడా చూస్తుంటాము, ఒక అపార్ట్మెంటు బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసుకొని జీతంలోంచి ఈఎంఐ కట్టుకుంటూ కొన్నాము, ఆ తదనంతరము దానికి సరైన పర్మిషన్స్ లేక దాన్ని కూల్ చేయడానికి అధికారులు వచ్చారని, మేము అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నప్పటికీ మాకు లోన్ శాంక్షన్ అయిపోయి మేము అపార్ట్మెంట్ కొన్నప్పటికీ మాకు ఈ అవస్థ వచ్చింది అని అంటూ బాధపడే వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనేటప్పుడు కొనుగోలుదారు మీరు అన్నట్టు ముందు జాగ్రత్త చర్యగా ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని పూర్తిగా సాటిస్ఫై అయ్యి

0: ఆ తర్వాత కొనాలంటారు?
1: ఇది చాలా మంచి ప్రశ్న. జనరల్గా అపార్ట్మెంట్స్ అనగానే నోటిఫై చేస్తారు, మంచి మంచి కలర్లు బ్రోషర్స్ వేస్తారు, సరే ఏరియా మంచిది బాగానే ఉందని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిందంటే టైటిల్ ఆఫ్ ద ల్యాండ్, ఆ పేపర్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు. అది ఈయన పేరు మీద ఉందా అంటే ఎవరైతే అమ్ముతున్నారు, అమ్మే వ్యక్తి అతను బిల్డరో కాంట్రాక్టరో ఎవరు అతని పేరు మీద ఉందా, ల్యాండ్ క్లియర్గా ఉందా, అది అసైన్డ్ ల్యాండా, చెరువుల్లో కట్టారా, కాలువల పక్కన కట్టారా, ఇది చూసుకోవాలి.
0: ఈ మధ్యలో ఎఫ్టిఎల్ బాగా చెప్తారు,
1: ఎఫ్టిఎల్ ఇలా ఎఫ్టిఎల్లో కనుక కడితే నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో వస్తారు. ఎందుకంటే వాటరు పబ్లిక్ ప్రాపర్టీ, ఫారెస్ట్ పబ్లిక్ ప్రాపర్టీ, రోడ్స్ పబ్లిక్ ప్రాపర్టీ, వాటిని ఎన్క్రోచ్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఇంకా చూడవలసింది ఏంటంటే వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమన్నా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఇచ్చినారా, ఫైర్ సేఫ్టీ క్లియరెన్సెస్ ఇచ్చారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా ఇచ్చినారా. అన్నిటికీ అన్నీ కాదు వర్తించవు, కొన్నిటికి. పెద్ద పెద్ద బిల్డింగ్స్కి పెద్ద పెద్దవి, ఒకవేళ హై రైజ్డ్ ఇది బిల్డింగ్స్ కనుక అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏమైనా ఆ జోన్లోకి వెళ్తే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినారా. ఇంతకంటే ముందు, అన్నిటికంటే ముందు అసలు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా. జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు.
0: ఒక సామాన్యుడికి తక్కువ ధరకు వస్తుందనో ఆఫర్లు ఇస్తున్నాడనో ఇలాంటి వాటికి మోసపోకుండా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక నిష్ణాతుడైన ఒక అడ్వకేట్ కానీ ఈ సంబంధిత రంగంలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పక్కా లీగల్ అడ్వైస్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత ముందుకెళ్ళడానికి దారి సుగమం అవుతుందంటారా?
1: ఖచ్చితంగా. అన్ని లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంటో ఫ్లాటో లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్లోరో కొంటున్నప్పుడు ఒక 10,000, 5,000, 15,000, 20,000 దాని వాల్యూని బట్టి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లన్నీ ఇస్తే అతను లీగల్ అడ్వైస్ ఇస్తారు. లేదా కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు ఫ్లాట్ కొన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళనన్నా అడగాలి వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి. ముఖ్యంగా చెరువు ఉందా, కాలువ ఉందా, రోడ్డు ఉందా, అసైన్డ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఇది చూసుకోవాలి. తర్వాత బిల్డింగ్ వైలేషన్ లేకుండా అన్ని కరెక్ట్గా వచ్చిందా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందా, అది నిజమా కాదా. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఫేక్ చేసి ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఒక లీగల్ మ్యాగజిమ్ ఉంది, విజిలెంటిబస్ నాన్ డ్యూరెంటిబస్ జ్యూరా సబ్వీనియన్స్ అని ఒక లీగల్ మ్యాగజిమ్. దానిలో ఏంటంటే చట్టం ఎప్పుడు జాగరూకతతో మేలుకొని ఉండే వాళ్ళకి మాత్రమే మేలు చేస్తుంది, నిద్రపోయే వాళ్ళకి చట్టం మేలు చేయదు. కాబట్టి నిద్రపోకుండా మేల్కొని ఇవన్నీ తెలుసుకొని కష్టపడిన సొమ్ము, లోను, ఇంకేదో ఆస్తులమ్మో కొనుక్కున్న తర్వాత ఈ ఇబ్బందులు పడకూడదని,
0: చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా
1: ఏం ప్రయోజనం,
0: ముందుగానే జాగ్రత్త పడడం మంచిదండి. చివరిగా ఒక ప్రశ్న అడ్వకేట్ గారు, ఒక చిన్నపాటి డీవియేషనో లేదంటే ఒక పైన పెంట్ హౌస్ లాంటిది ఏదో వేసుకుంటారు, అది ఇచ్చిన పర్మిషన్ను దాటి కొంత కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, లేదు మీరు అన్నట్టు స్టిల్ట్లో అంటే పార్కింగ్లో పూర్తిగా పార్కింగ్ వదలకుండా కొంత భాగాన్ని ఒక రూమ్ కిందనో వాచ్మెన్ రూమ్ కిందనో, ఒరిజినల్ ప్లాన్లో ఉండదు అది కానీ చేసుకుంటారు, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ని ఇతరులకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉన్న వాటిని క్రమబద్ధీకరించే వ్యవస్థ ఏమైనా ఉందా, చేసుకోవచ్చా?
1: 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే ఇటువంటివి ఏమైనా ఉంటే మీరు చేసుకోండి, అంటే టోటల్ డీవియేషన్ ఉండకూడదు. వితిన్ ది పర్మిటెడ్ 4 వాల్స్ లోపల స్మాల్ డీవియేషన్స్ ఏమైనా ఉంటే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజాయితీగా చేసేస్తాం.
0: కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిర్మాణం అంటూ చేపడితే పూర్తి పర్మిషన్స్ తీసుకొని దాన్ని అతిక్రమించకుండా కట్టుకొని ప్రశాంతమైన జీవనం గడపాలి. అంతేకాకుండా ఎవరైనా ఇలాంటి అతిక్రమణలు జరిగినప్పుడు నాకెందుకులే అనుకోకుండా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమాధహితం కోరి మన బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు, నమస్కారం.
1: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీస్

ఈరోజు జూలై 22వ తేదీ. మన భారత జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిన చారిత్రక దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. సరిగ్గా 1947వ సంవత్సరం జూలై 22వ తేదీన స్వాతంత్రం రావడానికి కేవలం కొద్ది రోజుల ముందు రాజ్యాంగ నిర్ణాయక సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మన త్రివర్ణ పతాకాన్ని స్వతంత్ర భారతదేశ జాతీయ జెండాగా అధికారికంగా ఆమోదించింది.

మన జాతీయ పతాకంలో ఎన్ని రంగులు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. మొదట కాషాయ రంగు, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగు. కాషాయ రంగు ధైర్యాన్ని, త్యాగాన్ని సూచిస్తే తెలుపు రంగు శాంతిని, సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆకుపచ్చ రంగు భూమి యొక్క సారవంతమైన స్వభావాన్ని, అభివృద్ధిని సూచిస్తుంది. మధ్యలో ఉన్న నీలిరంగు అశోక చక్రం 24 ఆకులతో ధర్మాన్ని, నిరంతర ప్రగతిని సూచిస్తుంది. ఈ చక్రాన్ని సారనాథ్లోని అశోకుని సింహస్తంభం నుండి స్వీకరించారు. ఈ పతాకాన్ని రూపొందించడంలో పింగళి వెంకయ్య గారి కృషి మర్చిపోలేనిది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ స్వాతంత్ర సమరయోధుడు, రైతు, భూ విజ్ఞాన శాస్త్రవేత్త మన జాతీయ జెండా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. వారి దార్శనికత వల్లే నేడు మనం గర్వంగా ఎగురవేసే ఈ త్రివర్ణ పతాకం రూపుదిద్దుకుంది.

మన దేశ జాతీయ పతాకం కేవలం ఒక వస్త్రఖండం కాదు. అది కోట్లాది మంది భారతీయుల ఆశయాలకు, త్యాగాలకు, ఐక్యతకు ప్రతీక. ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఈ జెండా కింద తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ పతాకాన్ని చూసినప్పుడు మనకు గుర్తురావలసింది మన స్వేచ్ఛ వెనుక ఉన్న వారి త్యాగాలు, మన బాధ్యతలు. ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని మనం మన జాతీయ పతాకాన్ని గౌరవించడమే కాకుండా దాని వెనుక ఉన్న ఆదర్శాలను, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన నిత్య జీవితంలో ఆచరించాలని సదా గుర్తు చేసుకుందాం.

0: ఇండియాస్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే, భారత జాతీయ పతాక అంగీకార దినోత్సవ సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం మీరింతవరకు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు చిత్రగీతం విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. చిత్రం జగదైక వీరుడు అతిలోక సుందరి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: బేటా మే కల్ అప్నే భతీజే కే ఘర్ హోకే ఆయా, మే దేఖ్ కర్ హైరాన్ రహ్ గయా కి వో లోగ్ దిన్ భర్ ఏసీ చలాతే హై, రోజ్ వాషింగ్ మషీన్ చలాతే హై, ఘర్ మే దో దో ఫ్రిజ్ హై, ఫిర్ భీ ఉస్కా బిజ్లీ బిల్ పతా హై కిత్నా ఆతా హై? జీరో. మేనే పూచా తో భతీజా బోలా, చాచా జీ సబ్ ఊపర్ వాలే కి దయా హై. మత్లబ్ సోలర్ ప్యానల్ కి. మేనే సోచా అబ్ తో లగ్వానా హీ పడేగా.
2: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా, జుడ్నే కే లియే రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in పర్.
3: హర్ ఘర్ సూర్య ఘర్.
4: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
5: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. राष्ट्रपति द्रौपदी मुर्मू ने भारत और उत्तर मैसेडोनिया के आर्थिक संबंधों में बड़े विस्तार का आह्वान किया. दोनों देशों के व्यवसायियों से व्यापार से आगे बढ़कर निवेश, प्रौद्योगिकी और नवाचार पर दीर्घावधि साझेदारी मजबूत करने का आग्रह. भारत आज चंडीगढ़ में ब्रिक्स देशों के स्वास्थ्य मंत्रियों की तीसरी बैठक की अध्यक्षता करेगा. भारतीय नौसेना आज पनडुब्बी रोधी स्वदेशी युद्धपोत INS मालवण का कर्नाटक के कारवर में जलावतरण करेगी. उत्तर प्रदेश मंत्रिमंडल ने होनहार छात्राओं को मुफ्त स्कूटी देने की योजना मंजूर की. भारत ने जेनेवा में विश्व व्यापार संगठन की व्यापार नीति समीक्षा में नियम आधारित बहुपक्षीय व्यापार प्रणाली की

మీరింతవరకు ఈ గాయత్రి గారి వీణావాద్యం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 9:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా 2వ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగనిదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. మిజోరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఫూలాల్ బిగ్జామా, ఆయన సతీమణి వాన్లాల్ రొటి నిన్న తెలంగాణ శాసనసభను సందర్శించారు. స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ వారికి స్వాగతం పలికారు. అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఇరువురు స్పీకర్లు చర్చించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వ్కు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితంగా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడంతో పాటు పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈరోజు జాతీయ మామిడి పండు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పళ్లలో రారాజైన మామిడి పండు గొప్పతనాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించడానికి ఈ దినోత్సవం అంకితం చేయబడింది. భారతదేశంలో మామిడి పండ్లకు 5000 సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1987లో భారతదేశ

దశ. నేషనల్ హార్టికల్చర్ బోర్డు చొరవతో ఈ పండుగ ప్రాచుర్యం పొందింది. వచ్చే 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి దేవుళ్ళు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన జొన్న విత్తుల గీతం, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటున్నారు. చిత్రం రుద్రవీణ.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: నరు సంగీతం సాలూరి రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి మల్లెపూవు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన వేటూరి సుందర్రామూర్తి గీతం. సంగీతం చక్రవర్తి.

0: హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరో చరిత్ర చిత్రం కోసం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోల ఆలపించిన ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.
3: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు

మంచి మనసులు. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: రంగడు మనగాళ్ళకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సోగాడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి
1: ఏం కాదు
0: పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి అమెరికా అమ్మాయి

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మెరుపు కళ్ళలు ఈ చిత్రం నుండి సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. సంగీతం యార్ రెహమాన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈ ఉదయం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పి పూర్ణ మనస్విని గారు ఆలపించిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బి సాయి భార్గవ్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. భక్తి సంగీతం కార్యక్రమం ఇదే ప్రసారంలో 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం తప్పక వినగలరు.

11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ నందకుమార్ గారిచే సితార్వాద్యం ప్రసారమవుతుంది. తబలాపై సహకారం అందిస్తారు శ్రీ శ్రీకాంత్ భట్లవండే. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక ఈరోజు సాయంకాలం ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొకమారు గుర్తు చేస్తున్నాం. సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 6:50 పశుగ్రాస పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి

రైతు సోదరుల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ హెడ్ డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ప్రసారం కానుంది. ఈ ప్రసంగం ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఇంకా శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. నేటి వికసిత్ భారత్ కార్యక్రమం సాయంకాలం 7:45 ప్రసారమవుతుంది. 8:15 నేటి పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష టుడే ఇన్ పార్లమెంట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 చర్చాకా విషయహే. రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాల రికార్డింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. మౌన గీతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమలో మీరు వింటున్నారు ముత్తు చిత్రం కోసం మనో సుజాత ఆలపించిన భువన చంద్ర గీతం, సంగీతం ఎఆర్ రెహమాన్,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు నా ఆటోగ్రాఫ్ ఆఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం కేకే పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

0: ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని కేజీఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో సమర్పించినట్టయితే హార్డ్ కాపీ కోసం బీఎల్ఓలు ఓటర్లను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో అనసూయ సీతక్కపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు కొట్టివేస్తూ ఆమెకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తిరువనంతపురంలోని ఇస్రో విఎస్ఎస్సితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయంగా పర్యావరణ అనుకూల నూతన తరం బ్లోయింగ్ ఏజెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. 1947లో ఇదే రోజున రాజ్యాంగ సభ మన త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. తెలుగువారైన స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. జెండాలోని కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ నమ్మకానికి, సారవంతతకు ప్రతీకలు. మధ్యలో ఉండే 24 ఆకుల అశోక చక్రం ధర్మాన్ని, నిరంతర ప్రగతిని సూచిస్తుంది. హైదరాబాద్తో సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఈ ఉదయం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: పోతుంది. 50 ఐటమ్స్?
1: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
0: అరే ఏందమ్మా,
1: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా? ఎంత వృధా అవుతుందో చూడు.
0: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్గా సవాలు ఇది.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటరా బాయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడైంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనారా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్ చూస్తే అద్దె.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 10:05 దాటి సరిగ్గా 40 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు.

0: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800-117-0180-11-07-0 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఊసరవెల్లి ఈ చిత్రం నుండి విజయ్ ప్రకాష్ నేహా పాడిన అనంత శ్రీరామ్ గీతం వింటున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం కోసం పుట్టా పెంచల్ దాస్ స్వీయ రచన, సంగీతం హిప్ హాప్ తమిళ.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. నిలయంలో సమయం 10:23 దాటి 56 సెకండ్లు. చిత్రసీమలో ఇప్పుడు విందాం మహర్షి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన శ్రీమణి గీతం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి లిటిల్ హార్ట్స్ చిత్రం కోసం సంజీత్ హెగ్డే పాడిన కిట్టు విసా ప్రగడ గీతం. సంగీతం సింజీత్ ఎర్రమల్లి.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం 24 ఈ చిత్రం నుండి హృదయ్ ఘట్టాని చిన్మయ శ్రీపాద ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

కాంతార ఈ చిత్రం నుండి సాయి విఘ్నేష్ పాడిన పాట విందాం. గీతరచన శశిరాజ్, సంగీతం అజనీష్ లోకనాథ్.

ఈ ప్రసారంలో 11 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పి పూర్ణమనస్విని గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ నందకుమార్ గారిచే సితార్ వాద్యం ప్రసారమవుతుంది. తబలాపై సహకారం అందిస్తారు శ్రీ శ్రీకాంత్ భట్లవండే. యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం 12:10 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. 12:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈరోజు సాయంకాలం ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో సాయంకాల ప్రసారం ప్రారంభమవుతుంది. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ, ఒగ్గు కథ 3వ భాగం

వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. 6:50 పశుగ్రాస పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతన్నుల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ హెడ్ డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈరోజు సాయంకాలం 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. రాత్రి 8:15 నేటి పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష టుడే ఇన్ పార్లమెంట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 చర్చకా విషయే. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి గోపీసుందర్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం, గానం అర్మాన్ మాలిక్, చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్.

కేర్ ఆఫ్ కంచెరపాలెం ఈ చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విందాం. గీతరచన విశ్వ, సంగీతం శ్రీకార్ అగస్థి.

0: చిత్రసీమలో చివరిగా వినండి. అల వైకుంఠపురంలో ఈ చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి, మంగ్లీ యుగుల గీతం, గీత రచన కాసరుల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థమన్.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాల్సిందేనని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాని ప్రకారం టీచర్లు మూడేళ్లలో టెట్లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. లేని పక్షంలో వారు ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని గత నెలలో నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కరీంనగర్లోని ప్రతిమా వైద్య కళాశాల రజతోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. నీట్ సంబంధిత అంశాలపై పార్లమెంటులో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం ఈ విషయంపై చర్చ జరపాలన్న డిమాండును ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే ప్రభుత్వ వైఖరిని తెలియజేసినప్పుడు రాహుల్ గాంధీ తన మునుపటి వైఖరి నుంచి వెనక్కు తగ్గి మరిన్ని డిమాండ్లను జోడించారని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశ స్వదేశీ నౌకా నిర్మాణ కార్యక్రమంలో మరొక మైలురాయిగా మాహే తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ద నిస్సార జల నౌకల్లో 2వదైన ఐఎన్ఎస్ మాల్వాన్ను భారత నౌకాదళం ఈరోజు కర్ణాటకలోని కార్వార్లో అధికారికంగా ప్రారంభించనుంది. ఆసియాన్ ఫ్రేమ్వర్క్ కింద విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఫిలిప్పీన్స్లోని మనీలాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సమావేశాల్లో ఆసియాన్ ఇండియా తూర్పు ఆసియా సదస్సు ఆసియాన్ ప్రాంతీయ ఫోరం సమావేశాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రపంచ మెదడు దినోత్సవం జరుపుకుంటున్నారు. మెదడు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అల్జీమర్స్ పార్కిన్సన్స్ స్ట్రోక్ వంటి నరాల సంబంధిత వ్యాధులపై పోరాటానికి 2014లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈరోజు గుజరాత్ మధ్య మహారాష్ట్రల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలులు వేస్తాయని కూడా అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పి పూర్ణ మనస్విని గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. ముందుగా చూడరమ్మ సతులారా అన్నమాచార్య సంకీర్తన, మధ్యమావతి రాగం ఆదితాళం.

సింధుభైరవి రాగంలో పురందరదాస దేవరనామ విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి ఖండచాపు తాళం. హంసధ్వని రాగంలో అన్నమాచార్య సంకీర్తన చాలదా హరినామము.

0: మీరు విన్న ఆ పాట ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిరియాల పాడింది కాసర్ల శ్యామ్ గారు, సాహిత్యం మిక్కి జయమేయ గారు స్వరకల్పన. ఇప్పుడు కొన్ని వాణిజ్య సందేశాలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
6: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
7: ఇప్పుడు మరొక పాట విందాం.

0: దేవుడమ్మ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన దాశరథి గారి గీతం విన్నారు. సత్యం స్వరకల్పన.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.
1: ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం.

0: హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీకై నందకుమార్ గారి సితార్ వాద్యం విన్నారు. తబ్లా సహకారం శ్రీ శ్రీకాంత్ బట్లవాండే గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరోడా.

అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. స్టూడియోలో సమయం 12:10 కావస్తోంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, సక్సెస్ బిగిన్స్ విత్ యూ. ఎస్, సక్సెస్ ఎప్పుడు మీతోనే ప్రారంభమవుతుంది. ఈ సక్సెస్ గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు ప్రత్యేకతను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అదేంటో తెలుసా? ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే. 1947 జులై 22న మన త్రివర్ణ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించింది. అందుకే ప్రతి సంవత్సరం జులై 22ను జాతీయ పతాక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మన జాతీయ పతాకంలోని ప్రతి రంగు ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తుంది. మన జెండాలో కాషాయ రంగు ధైర్యం, త్యాగం మరియు దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతి, సత్యం, నిజాయితీకి ప్రతీక. ఇక ఆకుపచ్చ రంగు అభివృద్ధి, ప్రకృతి, సుసంబంధతకు సూచిస్తుంది. ఇక నీలిరంగు అశోక చక్రం, జీవితం ఎప్పుడూ ముందుకు సాగాలని ఈ చక్రం మనకు గుర్తు చేస్తుంది. మన జాతీయ పతాకం కేవలం 3 రంగుల వస్త్రం కాదు, అది కోట్లాది భారతీయుల తేగాలకు, స్వాతంత్ర పోరాటానికి, ఐక్యతకు ప్రతీక. కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజున మనమందరం జాతీయ పతాకాన్ని గౌరవిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, అలాగే మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తూ భారతదేశ అభివృద్ధికి మనవంతు సహకారం అందిద్దాం. సో ఈరోజు ఒక చిన్న ఒక మంచి పాట విందామే.

0: జేనని మంచి సాంగ్ విన్నారు కదా. సో ఇక మన సక్సెస్ టాపిక్లోకి వెళితే, ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది ఒకటే, విజయం. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు, విద్యార్థి నుండి శాస్త్రవేత్త వరకు, రైతు నుండి వ్యాపారవేత్త వరకు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కల ఉంటుంది. ఆ కల నిజం చేసుకోవాలనే తపనే విజయానికి తొలి అడుగు. కానీ ఒక ప్రశ్న, అసలు విజయం అంటే ఏమిటి? చాలామంది విజయం అంటే డబ్బు, పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, పేరు, హోదా అని అనుకుంటారు. కానీ ఇవన్నీ విజయానికి గుర్తులు మాత్రమే, నిజమైన విజయం కాదు. నిజమైన విజయం అంటే మనకు నచ్చిన జీవితాన్ని, మన విలువలు కోల్పోకుండా జీవించడం, మనం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని నిజాయితీతో చేరుకోవడం, మన వల్ల మన కుటుంబం, సమాజం గర్వపడేలా జీవించడం. విజయం అనేది ఏదో ఒకే రోజులో వచ్చే అద్భుతం కాదు, అది ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి నిర్ణయాల ఫలితం. ఒక చిన్న విత్తనం నేలలో పడితే మరుసటి రోజే పెద్ద చెట్టుగా మారదు, దానికి రోజులు, నెలలు, సంవత్సరాలు పడతాయి. అలాగే విజయం కూడా సమయం, సహనం, కృషిని కోరుతుంది. అందుకే ఒక గొప్ప మాట ఉంది, విజయాన్ని చూసి అసూయపడకండి, ఆ విజయానికి దారితీసిన కష్టాన్ని చూసి నేర్చుకోండి. జీవితంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశాన్ని గుర్తించి దాన్ని ఉపయోగించుకునేవారే విజయాన్ని అందుకుంటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఒక కథ చెప్పన. ఒక ఊరిలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఆ ఇద్దరికి ఒకే రకమైన భూమి, ఒకే రకమైన విత్తనాలు, ఒకే రకమైన వర్షం కూడా ఉండేది. అందులో మొదటి రైతు ఇలా అనేవాడు, వర్షం ఇంకొంచెం ఎక్కువ పడితే పని మొదలు పెడతాను, పరిస్థితులు ఇంకొంచెం బాగుంటే కష్టపడతాను అని. కానీ అదే రెండో రైతు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను పని మొదలు పెడతాను అని అనేవాడు. కొన్ని నెలల తర్వాత మొదటి రైతు పొలం ఖాళీగా ఉంది, రెండో రైతు పొలం పంటతో కలకలలాడుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, అదృష్టం తలుపు తట్టవచ్చు, కానీ ఆ తలుపు తెరిచేది మాత్రం మన కష్టమే. ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి జీవితాన్ని చూసినా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది, వారు విజయాన్ని వెంబడించలేదు, తను చేసే పనిని ప్రేమించారు, తమ బాధ్యతను నిజాయితీగా చేశారు. విజయం వారిని వెతుక్కుంటూ వచ్చింది.
4: ఇప్పుడు ఒక మంచి పాట విందామా?

0: సో విజయం కోసం ముందు మనల్ని మనం గెలవాలి. మన బద్ధకాన్ని గెలవాలి, మన భయాన్ని గెలవాలి, మన సందేహాలను గెలవాలి. ఎందుకంటే బయట ప్రపంచాన్ని గెలవడం కంటే మనసును గెలవడం చాలా గొప్ప విజయం. మన జీవితంలో ఎన్నోసార్లు అపజయం ఎదురవుతుంది. కొన్నిసార్లు మన ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, అపజయం అంటే మన ప్రయాణం ముగింపు కాదు. ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని చెప్పే గురువు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పడిపోవడం తప్పు కాదు, పడిపోయాక లేవకుండా ఉండడమే తప్పు. ప్రతి ఉదయం సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. ప్రకృతి మనకు ప్రతిరోజు ఒక సందేశం ఇస్తుంది. వినడానికి ఓల్డ్గా ఉన్నా ఇదే నిజం. నిన్న ఎలా ఉన్నా ఈరోజు మళ్ళీ ప్రారంభించు. అదే విజయవంతుల లక్షణం. ఇంకొక ముఖ్యమైన విషయం, లక్ష్యం లేకుండా విజయం సాధ్యం కాదు. ఒక ఓడకు గమ్యం లేకపోతే గాలి ఏ దిశగా వీచినా ప్రయోజనం ఉండదు. అలాగే మన జీవితానికి కూడా ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీకు మీరే ఒకసారి ప్రశ్నించుకోండి, నేను 5 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నాను అని. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన రోజు నుంచే మీ విజయం ప్రయాణం మొదలవుతుంది. ఐన్స్టీన్ అన్నారు, సక్సెస్ కోసం ప్రయత్నించవద్దు, విలువైన మనిషిగా మారడానికి ప్రయత్నించండి అని. అంటే సమాజానికి మీరు ఎంత మేలు చేస్తున్నారు, మీ పని ద్వారా ఎలాంటి విలువ ఇస్తున్నారు అనేదే అసలైన సక్సెస్. తప్పులు చేయడాన్ని మనిషి ఎప్పుడూ కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. ఆయన దృష్టిలో ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఆపోజిట్ కాదు, అది సక్సెస్లో ఒక భాగం. తప్పు నుండి నేర్చుకొని మళ్ళీ తప్పును రిపీట్ చేయకపోవడమే విజయం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చివరిగా ఒక మాట, అబ్దుల్ కలాం గారిని ఒకరు అడిగారంట సక్సెస్ అంటే ఏంటి అనని. అప్పుడు ఆయన అన్నారు, ఎప్పుడైతే నీ సంతకం ఒక ఆటోగ్రాఫ్గా మారుతుందో అదే నీ సక్సెస్ అని. భలే చెప్పారు కదా. నిజంగా వీళ్ళు ఎంత కష్టపడి ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తుంటే మనకి ఇంత మంచి మంచి సందేశాలను ఇస్తుంటారు. కాబట్టి మనం కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే. చిన్నప్పటి నుంచి వింటున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అయినా సరే ఎంతో కొంత చాలామందికి కొన్ని కొన్ని అనుమానాలు ఉంటూనే ఉంటాయి. అదే, నేను ఎంత చేసినా ఇలాగే ఉన్నాను, ఎన్ని చేసినా ఇలాగే ఉన్నాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆ నెగిటివ్ థాట్ని మన మైండ్లోంచి తీసేయాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా మనల్ని మనం అనుకుంటామో అప్పుడే యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుందని సైన్స్ కూడా చెప్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి ఈనాటి యువతరంగం కార్యక్రమం. మన కార్యక్రమం టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి మళ్ళీ మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
0: తెలంగాణ రాష్ట్రంలో

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ జపాన్కు చెందిన యుషి

0: తనఖాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము, ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.
0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఆయుష్ మంత్రిత్వశాఖ సంయుక్తంగా చండీగఢ్లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్యదేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన, సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావెల్ బేస్లో జరిగిన వేడుకలో 2వ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాన్ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ధ

0: నౌకల్లో ఇది రెండవది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ద నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval shipbuilding is concerned, India has always had an edge and we had carried our legacy forward in making ships. So very good progress has been made in Atmanirbharta as far as shipbuilding is concerned. I just hope that, you know, other two services, especially Indian Air Force, learns the lesson as to how Indian Navy has been able to, you know, get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your shipbuilding right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 మంది చైనా సిబ్బందిని రక్షించినందుకుగాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్ చైనాలు కీలకమైన పొరుగు దేశాలని, వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17తో ఇండోనేషియాకు చెందిన అల్వీ పర్హాన్ను ఓడించి ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో అర్జున్ హరిహరన్ జోడీ చైనా ద్వయం వాంగ్ చాంగ్ లియాంగ్ వికెంగ్ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొడంగల్లో స్థానిక నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ఈ ఉదయం నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు ఉన్నందువల్ల అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయించాలని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 196,620 ఓటర్ల నమోదు పూర్తయిందని, ఇంకా 54,635 మంది నమోదు చేసుకోవాల్సిందన్నారు. ఈ నెల 30 మిగిలిన ఓటర్ల నమోదు పూర్తయ్యేలాగా ఇంటింటికి వెళ్లి ఓటర్ ధృవీకరణ ఫారాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.
1: 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. పిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంట్, ఆ ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే, ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా, 29 కదా సార్ ఎన్నికలు, అప్పుడు చూద్దాం కానీ అనుకుంటే 29 ఓటు వేసుకొని ఓటు ఇవ్వాలని డిసైడ్ అవుతుంది.
0: అంతకుముందు కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ఫామ్లో తన వివరాలు నమోదు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం కొడంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. 4 విద్యుత్ ఉప కేంద్రాలు, నూతన సర్కిల్ కార్యాలయం భవనం, టీజీఎస్డీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, 5 అంతస్తు సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం పీడీసీఎల్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ,
2: ఎలినేనో పరిస్థితుల్లో యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు, తరతర పూజలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగే బోనాల సందర్భంగా కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలో వర్ణయాగాలు, పూజలు జరుగుతూ ఉన్నాయి.
0: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జిల్లాను పరిశీలించారు. ఎల్నీనియో ప్రభావంతో రాష్ట్రంలో 35% వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలను సంరక్షించాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగు చేస్తే సాగునీటి అవసరం తగ్గుతుందని చెప్పారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసి వ్యవసాయ శాఖ రూపొందించిన బుక్లెట్ను ఆవిష్కరించారు. ఎల్నీనియో కారణంగా వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులకు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన కోరుట్ల నియోజకవర్గం సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడం బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసిందని, విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు దాడి చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రిని అవమానించేలా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరసన ర్యాలీకి ప్రయత్నించారు. గాంధీభవన్ను ముట్టడించేందుకు బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు నేతలను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. కాగా రామచంద్రరావు అరెస్ట్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చలో లోక్ భవన్ కార్యక్రమానికి ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా

0: పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షూటర్లపై నిఘా తదితర అంశాలను సమీక్షించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ప్రాజెక్టుకు వరద నీరు చేరలేదు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల వద్ద నిల్వ ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మాత్రమే 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది వరద ఉధృతితో ఉప్పొంగుతోంది. నీటి ప్రవాహం పెరగడంతో తెలంగాణ, మహారాష్ట మధ్య నాటు పడవల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రాణహిత నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగడం, చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొమరంపి, మాసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో నిన్నటి నుంచి ఉదయం వరకు సగటున 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ అప్పపెళ్లి మార్గంలోని గుండివాగుపై తాత్కాలిక వంతెన వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువతకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అందించే టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రామ్దాస్ చెప్పారు. భూతలం, సముద్రం, ఆకాశంలో నిర్వహించిన సాహస కార్యక్రమాల ఆధారంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 2023-24 సంవత్సరాల్లో సాధించిన విజయాలకు సంబంధించి ఆగస్టు 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనగామ జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24వ తేదీలోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్లోని భగత్ నగర్లో నిన్న అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. మాస్కులు ధరించిన దుండగులు ఇంట్లోకి చొరబడి ఇంటి యజమాని అజ్మత్ అలీ కుటుంబ సభ్యులను ఆయుధాలతో బెదిరించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21 లక్షల రూపాయల నగదు దోచుకు వెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈరోజు జాతీయ మామిడి పండు దినోత్సవం జరుపుకుంటున్నారు. పళ్లలో రారాజైన మామిడి పండు గొప్పతనాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఈ దినోత్సవాన్ని అంకితం చేశారు. 1987లో భారత నేషనల్ హార్టికల్చర్ బోర్డు చొరవతో ఈ రోజు ప్రాచుర్యం పొందింది. విశేషాలు మరొకసారి. అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి
2: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు,
1: పంట సాగు, ఇంటి బాగు,
0: చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చింత
3: లేదిక మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో తృతీయ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాం. ఈరోజు మేము తీసుకున్న అంశం, ఆహారం సరిగ్గా తీసుకోకపోతే వచ్చే పోషకాహార లోపాలు, సమస్యలు మరియు వాటి పరిష్కారాలు. పాత్రలు: శంకర్గా విఘ్నేష్, రాములుగా శరత్, సర్పంచ్గా లోకేంద్ర, డాక్టర్గా భార్గవ్, ఆహార నిపుణులుగా ప్రసన్న, లలితగా శ్రీజ, మాధవిగా మాలవిక. రామ

0: ఎలా ఉన్నారు?
1: ఎందుకు రాములు, ఏమైంది అలా అంటున్నావు?
0: అదేం లేదు శంకర్, ఈ మధ్య ఇంట్లో అసలు ఎవరికీ ఆరోగ్యం బాగుండటం లేదు. ఎన్నిసార్లు డాక్టర్ని కలిసినా ఏమి ఉపయోగం ఉండటం లేదు. సర్లే, మాదేముంది, మరి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు?
1: అయ్యో అవును రాములు, ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళకి కూడా ఆరోగ్యం మంచిగా ఉండటం లేదు. పిల్లలేమో అన్నం సరిగా తినటం లేరు, దానివల్ల బాగా బకచిగిపోతున్నారు. మా అమ్మ నాన్నల ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదు.
0: అవునా? ఈ మధ్య మా పిల్లలు కూడా ఈ చిరుతిండ్లకు బాగా అలవాటు పడి అసలు అన్నం తినడం లేదు. ఇంకో పక్క మామయ్యకి ఏమో మోకాల నొప్పులు, ఏ పని చేయలేకపోతున్నారు.
1: ఇంకో పక్క పిల్లలు సరిగా అన్నం తినకుండా ఉంటున్నారు.
0: మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు శంకర్? డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం కానీ ఏ ఉపయోగం లేకుండా పోతుంది.
1: సరే రాములు, దీని గురించి ఒకసారి సర్పంచ్ గారితో మాట్లాడుదాం.
0: సరే పదా శంకర్.
2: సర్పంచ్ శంకర్, రాములుల మధ్య జరిగిన సంభాషణ.
1: నమస్కారం సర్పంచ్ గారు.
3: నమస్కారం. నమస్కారం, ఏంటి ఇలా వచ్చారు?
1: ఏమి లేదు సర్పంచ్ గారు, ఈ మధ్య పెద్దవాళ్ళకి పిల్లలకు ఆరోగ్యం మంచిగా ఉండడం లేదు. ఎవరిని చూసినా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు.
3: అవును, ఈ మధ్య మా ఇంట్లో కూడా అలాగే ఉంది.
1: మరిప్పుడు ఏం చేద్దామంటారు సర్పంచ్ గారు? మరి దీనికి పరిష్కారం ఎలా అంటారు?
3: సరే, నేను దీనికి పరిష్కారం ఆలోచిస్తా, ఇక మీరు వెళ్ళండి.
2: లలిత మాధవిల మధ్య సంభాషణ. మాధవి, మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళావంట కదా, అసలు ఏమైంది, ఎలా ఉన్నావు?
4: అవునక్క, ఈ మధ్య అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. బాగా తలనొప్పి, నడుము నొప్పి, ఇంకా కాళ్ళ వాపు వస్తున్నాయి. మొన్న డాక్టర్ దగ్గర చూయించుకున్నా, వాళ్ళు ఇచ్చిన మందులు వాడితే తగ్గుతుంది అని అన్నారు, కానీ నాకు అవి ఏం పని చేసినట్లు అనిపిస్తలేదు.
2: అయ్యో అవునా మాధవి, ఇప్పుడు ఎలా ఉంది మరి?
4: లేదక్క, అట్లనే ఉంది. నాకే కాదు, ఎవరిని అడిగినా అదే అంటున్నారు. అందరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు.
2: అయ్యో ఇలా అయితే ఎలా మాధవి, కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం కదా.
4: అవునక్క, అదే భయం అవుతుంది. ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు.
2: అలా అంటే ఎలా మాధవి, ఇలాంటి సమయంలో మంచి ఆహారం తీసుకుని జాగ్రత్తగా ఉండాలి కదా.
4: ఏం తినాలో ఏం తినకూడదో మీరే చెప్పాలక్క, మీరు ఆశా వర్కర్ కాబట్టి మాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది కదా.
2: ఇది నీ ఒక్కదాని సమస్యనే కాదు, నీలాగా చాలా మంది గర్భిణీలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ విషయం గురించి నేను ఒకసారి సర్పంచ్ గారితో మాట్లాడి చూస్తాను.
4: సరే అక్క, నేను పోయి వస్తా.
2: సరే మాధవి, ఆరోగ్యం జాగ్రత్త. లలిత మరియు సర్పంచ్ల మధ్య సంభాషణ. నమస్కారం సర్పంచ్ గారు, ఎలా ఉన్నారు?
3: నమస్కారం అమ్మా, అంతా బాగానే ఉందా? అమ్మా ఏంటి ఇలా వచ్చినావు, ఏదైనా పనా?
2: అవును సర్పంచ్ గారు, చిన్న సమస్య వచ్చింది. మన ఊర్లో ఉన్న గర్భిణీ స్త్రీలు చాలా అనారోగ్యంగా ఉంటున్నారు. వాళ్ళకి ఏమి తినాలో ఏం తినకూడదో కూడా వాళ్ళకి తెలియడం లేదు. దీని గురించి వాళ్ళకి ఏదైనా అవగాహన కల్పించాలని నా అభిప్రాయం.
3: అవును అమ్మా, గర్భిణీ స్త్రీలే కాదు, ఊర్లో ఉన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి వెంటనే ఏదైనా పరిష్కారం ఆలోచించాలి.
2: నేను ఒక ఆశా వర్కర్ కదా సర్పంచ్ గారు, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నారు, ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూద్దాం.
3: సరే అమ్మా, వెళ్ళి మాట్లాడదాం పద.
2: సరే సర్పంచ్ గారు, పదండి. లలిత, సర్పంచ్ మరియు డాక్టర్ల మధ్యన సంభాషణ. నమస్కారం డాక్టర్ గారు.
5: నమస్కారం. ఏంటమ్మా లలిత ఇలా వచ్చావు, ఎవరైనా?
2: ఈయన మా ఊరి సర్పంచ్ డాక్టర్ గారు.
5: నమస్కారం సర్పంచ్ గారు, ఏంటి సమస్య, ఇలా వచ్చారు?
3: మా ఊరిలో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అసలు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఇలా మీ దగ్గరికి పరిష్కారం కోసం వచ్చాం.
5: అవును సర్పంచ్ గారు, మీలాగే 2-3 ఊర్ల నుండి ప్రజలు వచ్చి నన్ను పరిష్కారం అడిగారు. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఊరిలో 4 రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నాం.
3: అవునా డాక్టర్ గారు, చాలా మంచి ఆలోచన. కానీ ఈ 4 రోజుల క్యాంపులో మీరు ఏం చేస్తారు?
5: నేను ఇంకా ఒక ఆహార నిపుణులు మీ గ్రామంలోకి వచ్చి అక్కడ ఉన్న వారి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చెబుతాం. మొదటి రోజు పిల్లల సమస్యలు తెలుసుకొని వారు ఏమి తినాలో ఏమి తినకూడదో అని చెబుతాం. 2వ రోజు గర్భిణీల కోసం, 3వ రోజు పెద్దల కోసం, 4వ రోజు వేరే ఇతర సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాలు చెబుతాం.
3: అవునా డాక్టర్ గారు, మీకు ఒక చిన్న వినపం.
5: ఏంటది సర్పంచ్ గారు?
3: ఈ 4 రోజులు శిబిరం ఏదైతే ఉందో అది మా ఊరి నుండే ప్రారంభించగలరా?
5: దాంట్లో ఏముంది, అలాగే చేద్దాం సర్పంచ్ గారు.
3: చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు, ఇంకా మేము వెళ్ళి వస్తాం.
5: సరే మంచిది.
2: శిబిరం ప్రారంభించిన మొదటి రోజు.
5: అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి 4 రోజుల పాటు మీ ఊరిలో శిబిరం ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పండి, నేను మరియు ఆహార నిపుణులు కలిసి పరిష్కారం చెబుతాం.
1: ఒరే రాములు, మన పిల్లలు సరిగా తినటం లేదు కదా, దానికి పరిష్కారం అడుగుదాం.
0: సరే శంకర్ పద, వెళ్ళి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం.
1: నమస్కారం డాక్టర్ గారు.
5: నమస్కారం అండి, చెప్పండి మీ సమస్య ఏంటో.
0: ఏం లేదు డాక్టర్ గారు, ఈ మధ్య మా పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదు, బాగా చిరుతిండ్లకు అలవాటు అయ్యారు.
5: అవును, ఈ మధ్య పిల్లలు పోషకాహారాలు తినకుండా చిరుతిళ్లకు అలవాటు పడుతున్నారు. దీని గురించి ఆహార నిపుణులు పరిష్కారం చెబుతాం.
4: ఈ మధ్య పిల్లలు బాగా ఫోన్కి అలవాటు పడి సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు. దీనివల్ల పిల్లలు శారీరక కార్యకలాపాలలో సరిగ్గా పాల్గొనట్లేదు.

0: లేదు. దానివల్ల పిల్లలు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
1: అయ్యో అవునా, దీనివల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా మ్యామ్?
0: ఎందుకుండవు, వాటి వల్ల పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరిగ్గా పోషకాహారాలు తీసుకోకపోతే దానివల్ల వచ్చే లోపాలు పిల్లలకు శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటిగా పోషకాహార లోపం, మాల్న్యూట్రిషన్. దీని లక్షణాలు బరువు తగ్గటం, కండరాల బలహీనత మరియు శక్తి కోల్పోవడం. దీనివల్ల వచ్చే సమస్యలు క్వాషియర్కర్ మరియు మరాస్మస్. ఇనుము లోపం, దీని లక్షణాలు నీరసం, అలసట, గుండె వేగంగా కొట్టుకోవటం. దీనివల్ల వచ్చే వ్యాధులు రక్తహీనత, కాల్షియం మరియు విటమిన్ డి లోపం. దీని లక్షణాలు ఎముకలు వంగిపోవడం, ఎదుగుదల మందగించడం. దీనివల్ల వచ్చే వ్యాధులు రికెట్స్, ఎముకల బలహీనత.
1: అమ్మో, దానివల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయా మేడం? మరి వీటికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి?
0: పోషకాహార లోపాలను నివారించేందుకు తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం. ప్రోటీన్ కోసం పప్పులు, గుడ్లు, నాటు చికెన్. ఐరన్ కోసం పాలకూర, బీట్రూట్, వేపుడు గింజలు. విటమిన్ ఏ కోసం క్యారెట్, మామిడికాయ. విటమిన్ డి కోసం సూర్యకాంతికి బహిర్గతం చేయాలి. అయోడిన్ కోసం అయోడైజ్డ్ ఉప్పు వాడాలి. క్రమం తప్పకుండా ఆహార పట్టిక పాటించాలి. విటమిన్ డి కోసం పిల్లలను బయట ఆడించాలి. ఇన్ఫెక్షన్ల నివారణకు స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రత పాటించాలి. ఇలా తగిన పోషకాహారం అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
2: సరే మేడం, కానీ మేము రైతులము కాబట్టి సాధారణంగా రోజు తినే ఆహారమే తీసుకుంటాము కదా.
0: పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పోషకాహార లోపాలను నివారించడానికి ఫార్టిఫికేషన్ ఒక సమర్థవంతమైన మార్గం.
2: అసలు ఫార్టిఫికేషన్ అంటే ఏంటి మేడం?
0: ఫార్టిఫికేషన్ అంటే కొన్ని ముఖ్యమైన పోషక పదార్థాలను, విటమిన్లను మరియు ఖనిజాలను సహజంగా తక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో అదనంగా కలపడం. దీని ద్వారా ఆహారం మరింత పోషకంగా మారుతుంది మరియు లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.
1: సరే మేడం, అలాంటి ఆహార పదార్థాలు మాకు ఎక్కడ దొరుకుతాయి?
0: మన ప్రభుత్వం పిల్లలలో పోషకాహార లోపాలను తగ్గించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని రాష్ట్రాల్లో పలు పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలల ద్వారా పిల్లలకు సమతుల్య ఆహారం అందజేస్తున్నారు.
1: అసలు ఆ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏంటి? ఆ పథకాల ద్వారా ఎటువంటి ఆహారం అందిస్తారు మేడం?
0: మొదటిగా అంగన్వాడీ సేవల ద్వారా సరఫరా చేయబడే ఆహారం, ఐసిడిఎస్ పథకం. 6 నెలల నుండి 6 సంవత్సరాల వయసు గల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందజేస్తున్నారు. 1975లో ప్రారంభించిన పథకం. ఈ పథకం ద్వారా అందజేయబడే ఫార్టిఫైడ్ ఆహారం, ఫార్టిఫైడ్ గోధుమ పిండి, ఫార్టిఫైడ్ పాలు మరియు పెరుగు, ఫార్టిఫైడ్ అన్నం. అంతేకాకుండా అంగన్వాడీ వాళ్ళు పిల్లలకు బాలామృతం వంటి పోషకాహారం అందజేస్తున్నారు. కానీ ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఆ పిండిని పశువులకు పెడుతున్నారు. దానిలో చాలా పోషకాలు ఉంటాయి, అవి పిల్లలకు అందజేయండి.
1: సరే మేడం, మరి పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు ఎటువంటి పథకాలు లేవా మేడం?
0: ఎందుకు లేవు? మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం సహాయంతో నడిచే పాఠశాలలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందజేసే పథకం. ఈ పథకం ద్వారా అందించే ఆహారం ఫార్టిఫైడ్ అన్నం, ఫార్టిఫైడ్ పప్పులు, ఐరన్ మరియు ప్రోటీన్ ఉన్న గుడ్లు, కాల్షియం అధికంగా ఉన్న పాల ఉత్పత్తులు.
1: సరే మేడం, సరైన పథకాలను మేము ఉపయోగించుకుంటాం మేడం.
2: చిన్న విషయం, అలాగే ఈ మధ్య పిల్లల్లో క్రిములు, పేగుల్లో పెరిగి పోషకాహార లోపం, అనేమియా, కడుపు నొప్పి వంటి సమస్యలు కలిగించవచ్చు.
1: అసలు ఎటువంటి కారణాల వల్ల క్రిములు సోకుతాయి సార్?
2: దానికి ముఖ్యమైన కారణాలు అసంపూర్ణ శుభ్రత, అపరిశుభ్రమైన నీరు మరియు ఆహారం, బహిరంగ ప్రదేశాల్లో గడపటం, పాదరక్షలు లేకుండా నడవటం, రోగ నిరోధక శక్తి లోపం.
1: మరి దీనికి తగిన పరిష్కారం ఉందా సార్?
2: దీనికి ప్రభుత్వం పిల్లల్లో ఉండే క్రిమ సంబంధిత సమస్యలను తగ్గించేందుకు వివిధ కార్యక్రమాలు, మందులు మరియు సేవలు అమలు చేస్తుంది. అలాగే ప్రభుత్వం పాఠశాలలో, ఆసుపత్రిలో నులిపురుగుల నివారణ మందులు ఉచితంగా అందజేస్తున్నారు.
1: సరే సార్, మేము మా పిల్లలకు ఆ మందులు వేస్తాము. ఇంకా తగిన జాగ్రత్తలు, శుభ్రత తీసుకుంటాము.
3: శిబిరం ప్రారంభించిన 2వ రోజు.
2: మనం శిబిరం 2వ రోజు కాబట్టి ఈ రోజు గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వారి యొక్క సమస్యలను అడగవచ్చు.
4: నమస్కారం డాక్టర్ గారు, నా పేరు మాధవి.
2: నమస్కారం అమ్మా మాధవి, ఏంటి నీ సమస్య?
4: ఏం లేదు డాక్టర్ గారు, నాకు బాగా వాంతులు, తలనొప్పి, నడుము నొప్పి, కాళ్ళ వాపు వస్తున్నాయి.
2: అవునా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా?
4: ఇంకేముంటాయి డాక్టర్ గారు, అందరు

0: ఉండే సమస్యలు ఇవే కదా, లేక ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయా?
1: ఎందుకు ఉండవమ్మా, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. అవి ఏంటంటే ఇనుము లోపం, కాల్షియం లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం, ప్రోటీన్ లోపం, అయోడిన్ లోపం వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి. ముందుగా ఇనుము లోపం వల్ల నీరసం, అలసట, మూర్ఛరోగం, తలనొప్పి, తక్కువ రక్తపోటు లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కలిగే సమస్యలు తలనొప్పి, గర్భప్రవేశ ప్రమాదం, శిశువు మానసిక అభివృద్ధి. ప్రోటీన్ లోపం వల్ల శరీర బలహీనత మరియు శిశువు ఎదుగుదల సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అయోడిన్ లోపం వల్ల గర్భప్రవేశ ప్రమాదం మరియు బిడ్డ మానసిక అభివృద్ధిలో లోపం, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.
0: అమ్మో, అవునా డాక్టర్ గారు? అసలు ఇవన్నీ దేని కారణంగా వస్తాయి?
2: అమ్మా మాధవి, ఇవి మీరు తీసుకునే ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజాలు సరిపడా లేనప్పుడు డాక్టర్ గారు చెప్పిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇనుము తక్కువగా ఉండే ఆహారం మరియు రక్త నష్టం వల్ల ఇనుము లోపం వస్తుంది. పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవడం మరియు సూర్యకాంతి లోపం వల్ల కాల్షియం మరియు విటమిన్ డి లోపం వస్తుంది. తగిన ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల ప్రోటీన్ లోపం వస్తుంది. అలాగే మీరు తినే ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోవడం వల్ల అయోడిన్ లోపం వస్తుంది.
0: అవునా, మరి వాటికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి?
2: ఎటువంటి ఆరోగ్యమైనా సరైన పోషకాహారం తీసుకొని తగ్గించుకోవచ్చు. ఇనుము అధికంగా ఉండే ఆహారం అనగా పాలకూర, బీట్రూట్, నల్ల నువ్వులు, వైటమిన్ సి రిచ్ ఫలాలు అనగా నారింజ, మామిడి పండు తీసుకోవడం మరియు వైద్యుడి సలహాతో ఇనుము టాబ్లెట్లను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యలను నిరోధించుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలు బీన్స్, పచ్చి బఠానీ, పచ్చి కూరగాయలు తినడం, గుడ్లు, సోయా, పెసర్లు, మాంసం, పప్పులు ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ ఫార్టిఫైడ్ పౌడర్లు మరియు న్యూట్రిమిక్స్ పౌడర్లు వాడడం వల్ల ప్రోటీన్ లోపంను నివారించుకోవచ్చు. అయోడిన్ కలిగిన ఉప్పు వాడటం, చేపలు, సముద్రపు ఆహారం తీసుకోవడం వల్ల అయోడిన్ లోపాలను నిరోధించుకోవచ్చు.
0: చాలా ధన్యవాదాలు మేడం. సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: చాలా మంచి ప్రశ్న అడిగావు మాధవి. సాధారణంగా ప్రతి గర్భిణీ స్త్రీలు సమతుల్య ఆహారం తినాలి. అంటే సరైన మోతాదులో ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, పండ్లు తినాలి. రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలి. తగినంత విశ్రాంతి మరియు మానసిక విశ్రాంతి కలిగి ఉండాలి. ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. ఫార్టిఫైడ్ ఆహారం పదార్థాలు ఉపయోగించడం, సరిగ్గా పోషకాహారం తీసుకోవటం ద్వారా తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి మెరుగుపరుచుకోవచ్చు.
0: గర్భిణీల ఆరోగ్యానికి అవసరమైన ఫార్టిఫైడ్ ఆహార పదార్థాలు ఏముంటాయి మేడం?
2: ఆ ఫార్టిఫైడ్ ఆహారం ఏంటంటే ఐరన్ ఫార్టిఫైడ్ బియ్యం మరియు గోధుమ పిండి, ఐరన్ కలిగిన రొట్టె మరియు తృణధాన్యాలు, ఐరన్ రిచ్ న్యూట్రిమిక్స్ పౌడర్లు, కాల్షియం కలిగిన అల్పాహారపు తృణధాన్యాలు, ఫార్టిఫైడ్ రాగి పిండి, సోయా ప్రోటీన్ పౌడర్ కలిగిన ఆహారం, ప్రోటీన్ ఫార్టిఫైడ్ చిరుధాన్యాలు.
0: ఇంత సమాచారం ఇచ్చినందుకు చాలా సంతోషం మేడం. ధన్యవాదాలు.
2: ఇది మాధవి ఒక్కతే పాటించాల్సిన సూచనలు కాదు, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ పాటించాల్సిన సూచనలు. లేకపోతే గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోతే తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. పోషకాహార లోపాలను నిరోధించేందుకు ఫార్టిఫైడ్ ఆహార పదార్థాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఫార్టిఫైడ్ ఆహారం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మరియు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించేందుకు సహాయపడుతుంది.
0: శిబిరం ప్రారంభించిన 3వ రోజు.
3: నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం శంకర్, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా వచ్చావు?
3: హా, బాగానే ఉన్నాను డాక్టర్ గారు. ఈ మధ్య మా నాన్నగారికి కాళ్ళ నొప్పులు, నీరసం, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు.
1: అవును, ఈ మధ్య వృద్ధులు పోషకాహార లోపాల వల్ల ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతున్నారు.
3: మరిప్పుడు ఏం చేద్దాం డాక్టర్ గారు?
1: సరే, ఆహార నిపుణుల దగ్గరికి వెళ్ళి వృద్ధులకు వచ్చే సమస్యలు మరియు ఎటువంటి పోషకాహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం పద.
3: సరే డాక్టర్ గారు, పదండి వెళ్దాం.
2: ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు?
1: ఈ మధ్య వృద్ధులు ముఖ్యంగా ఎముకల బలహీనత, రక్తహీనత, జీర్ణ సమస్యలు మరియు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నిర్మూలనకు కావలసిన పోషకాహారాలు గురించి తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం.
2: వృద్ధాప్యంలో శరీరంలోని మార్పులు, ఆహారపు అలవాట్లు, జీర్ణ వ్యవస్థ బలహీనత వల్ల పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఎక్కువ. పోషకాహార లోపాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
3: అవునా మేడం, మరి ఎటువంటి సమస్యలు వస్తాయి చెప్పండి మేడం.
2: వృద్ధుల్లో ప్రధాన పోషకాహార లోపాలు మరియు సమస్యలు కాల్షియం మరియు విటమిన్ డి లోపం. వాటి వల్ల వచ్చే సమస్యలు ఎముకల బలహీనత, ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉండటం, ఆస్టియోపోరసిస్, పళ్ళ బలహీనత సమస్యలు ఎదుర్కోవాలి, నీరసం, అలసట, హృదయ సంబంధిత సమస్యలు, కండరాల బలహీనత, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నరాల సమస్య, జీర్ణ సమస్యలు, రక్తపోటు మార్పులు.
3: ఇలాంటి సమస్యలు రావడానికి గల కారణాలు చెప్పండి మేడం.
2: వాటికి

0: పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవడం, సూర్యకాంతి లోపం, ఇనుము తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ప్రోటీన్ను తక్కువగా గ్రహిస్తుంది, మాంసాహారం తక్కువగా తినడం, తగినంత నీరు తాగడం వల్ల ముందు చెప్పిన సమస్యలు వస్తాయి.
1: ఎలాంటి ఆహారం తీసుకోవడం వలన ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి?
0: వైటమిన్ డి ఫార్టిఫైడ్ పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, బాదం, నువ్వులు, ఆకుకూరలు తినడం వల్ల ఎముకలు సమస్యలు రాకుండా ఉంటాయి. ఇనుము ఫార్టిఫైడ్ అన్నం, గోధుమ పిండి, పాలకూర, బీట్రూట్, జీడిపప్పు, ఆకుకూరలు, వైటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినడం వల్ల ఐరన్ శరీరానికి త్వరగా గ్రహించే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ ఫార్టిఫైడ్ పాలు, సోయా, సోయా పౌడర్లు, గుడ్లు, పెసర్లు, పప్పులు, మాంసాహారం, రాగి జావ తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపాలను ఎదుర్కోవచ్చు. వైటమిన్ బి12 ఫార్టిఫైడ్ పాలు, గుడ్లు, మాంసాహారం తీసుకోవడం వలన మానసిక అలసట లాంటి సమస్యలను నిర్మూలించవచ్చు.
1: వృద్ధులు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి మేడం?
0: సమతుల్య పోషకాహారం అనగా ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, పండ్లు తీసుకోవాలి. ఫార్టిఫైడ్ ఆహార పదార్థాలు అనగా పాలు, గోధుమ పిండి, ఐరన్ ఫార్టిఫైడ్ అన్నం. శరీరానికి తగినంత నీరు అందించాలి. నిత్యం కొంత శరీరానికి వ్యాయామం చేయాలి. నియమితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
1: ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు మేడం.
2: శిబిరం 4వ రోజు.
0: శిబిరం 4వ రోజు భాగంగా మనం మనుషులలో కలిగే సాధారణ సమస్యల గురించి తెలుసుకుందాం. అందరూ మీ సమస్యలను చెప్పండి.
3: మేడం, నేను చాలా రోజులుగా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నాను. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా?
0: థైరాయిడ్ 2 రకాలుగా ఉంటుంది. మొదటిది హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే దానిని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే దానిని హైపర్ థైరాయిడిజం అంటారు. పోషకాహార లోపాలు అయోడిన్ లోపం, సెలీనియం లోపం, జింక్ మరియు విటమిన్ డి లోపం. ఈ లోపాలకి తినవలసిన ఆహారం ఏంటంటే అయోడిన్ కలిపిన ఉప్పు, చేపలు, సముద్రపు ఆహారం. సెలీనియం అధికంగా ఉన్న ఆహారం బాదం, వాల్నట్స్, గుడ్లు. జింక్ అధికంగా ఉన్న ఆహారం సన్ఫ్లవర్ సీడ్స్, పాలు, పెరుగు. విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారం సూర్యకాంతి, విటమిన్ డి ఫార్టిఫైడ్ పాలు. తగ్గించవలసిన ఆహారం ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు, అధిక కాఫీ మరియు మద్యపానం, సోయా ఉత్పత్తులు.
3: ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం.
4: ముగింపు. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ఆరోగ్యకరమైన పోషకమైన మరియు ఫార్టిఫైడ్ ఆహారం తినడం తప్పనిసరి. సమతుల్య ఆహారం తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందించుకోవచ్చు. ఫార్టిఫైడ్ ఆహారం ద్వారా పోషక లోపాలను నివారించుకోవచ్చు. ఫార్టిఫైడ్ ఆహారం ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమర్థమైన మార్గం. ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం, పోషణ అభియాన్, ఫార్టిఫైడ్ రైస్ పథకం వంటి కార్యక్రమాలు భారతదేశంలో పోషకాహార లోపాలను తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే పోషకాహారాన్ని ప్రాధాన్యంగా తీసుకుందాం.
5: చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో గృహాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్ నేడు ప్రతి ఇంటిలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. తక్కువ ధర, తక్కువ బరువు, సులభంగా ఉపయోగించుకునే అవకాశం వంటి లక్షణాల వల్ల ప్లాస్టిక్ వస్తువులు మన దైనందిన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వంటగదిలో ఆహార నిల్వ డబ్బాల నుంచి మార్కెట్కి తీసుకెళ్లే సంచుల వరకు, నీటి సీసాల నుంచి గృహోపకరణాల వరకు అనేక వస్తువులు ప్లాస్టిక్తోనే తయారవుతున్నాయి. దీంతో ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల పర్యావరణం, ఆరోగ్యం, జీవ వైవిధ్యం అనేక ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వ్యర్థాలుగా మారి నేల, నీరు, గాలిని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ సహజంగా త్వరగా కుళ్ళిపోకపోవడం వల్ల అది చాలా కాలం పాటు ప్రకృతిలోనే ఉండి పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగిస్తుంది. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ దాని పరిష్కారం ప్రతి ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. గృహాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి అనుసరించాల్సిన మార్గాలు. గృహాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అనేది పర్యావరణ పరిరక్షణకు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవడానికి కూడా ఒక ముఖ్యమైన చర్య. ఇందుకోసం పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. ప్రతి కుటుంబం తమ దైనందిన జీవితంలో చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా అవసరం లేని ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు నివారించడం, ఎక్కువ కాలం ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులను ఎంచుకోవడం వంటి చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయి. మార్కెట్కి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ బదులుగా జనపనార సంచులు ఉపయోగించడం ఒక మంచి అలవాటు. అలాగే నీటిని

నిల్వ చేయడానికి, ఆహార పదార్థాలను భద్రపరచడానికి వీలైనంత వరకు స్టీల్, గాజు లేదా సిరామిక్ పాత్రలు ఉపయోగించడం మంచిది. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, స్ట్రాలు వంటి వస్తువులు బదులుగా తిరిగి ఉపయోగించగల స్టీల్ లేదా ఇతర పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చు. కొనుగోలు చేసే వస్తువుల్లో అవసరానికి మించిన ప్లాస్టిక్ ప్యాకింగ్ ఉన్న ఉత్పత్తులను అవసరమైనంత వరకు నివారించడం మంచిది. పెద్ద పరిమాణంలో అవసరమైన వస్తువులను ఒక్కసారి కొనుగోలు చేయడం ద్వారా చిన్న చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్ల వినియోగాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఇంట్లో ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్ వస్తువులను నిర్లక్ష్యంగా పారవేయకుండా అవి ఉపయోగపడేంత వరకు జాగ్రత్తగా వినియోగించడం కూడా అవసరం. ప్లాస్టిక్ వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త నుంచి వేరుగా సేకరించి రీసైక్లింగ్ కు పంపించడం ప్రతి కుటుంబం అలవాటు చేసుకోవాలి. రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చు. ప్లాస్టిక్ చెత్తను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో వేయడం లేదా కాల్చడం చేయకూడదు. స్థానిక సంస్థలు ఏర్పాటు చేసిన చెత్త సేకరణ విధానాలను సక్రమంగా ఉపయోగించుకోవాలి. గృహాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అనేది ఒక వ్యక్తి బాధ్యత కాదు. కుటుంబ సభ్యులందరూ కలిసి అవగాహనతో వ్యవహరిస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. ప్రతి చిన్న ప్రయత్నం పర్యావరణ పరిరక్షణకు ఒక గొప్ప అడుగుగా మారుతుంది. కుటుంబ సభ్యుల పాత్ర. గృహాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించినప్పుడే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ప్రతి కుటుంబం పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహకారం అందించవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుండే ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలి. మార్కెట్కి వెళ్లేటప్పుడు జనపనార సంచులు ఉపయోగించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుగా సేకరించడం, అవసరం లేని ప్లాస్టిక్ వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండడం వంటి మంచి అలవాట్లు కుటుంబ సభ్యులందరూ పాటించాలి. అలాగే ఇంట్లో నిర్వహించే వేడుకలు, పండుగలు వంటి సందర్భాల్లో ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్, గాజు వస్తువులను ఉపయోగించాలి. ప్రతి కుటుంబం చిన్న చిన్న మార్పులతో ప్రారంభమిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చు. కుటుంబ స్థాయిలో ప్రారంభమైన ఈ చిన్న మంచి అలవాటు సమాజంలో కూడా సానుకూల మార్పుకు దారితీస్తాయి. అందువల్ల పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి కుటుంబ సభ్యుడు తన కర్తవ్యంగా భావించి ఆచరణలో పెట్టాలి. ప్రభుత్వ చర్యలు మరియు ప్రజల బాధ్యత. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే ఉపయోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నియమాలను రూపొందించి రీసైక్లింగ్ను ప్రోత్సహిస్తున్నారు. పట్టణాలు మరియు గ్రామాల్లో చెత్తను వేరువేరుగా సేకరించే విధానాన్ని అమలు చేయడానికి స్థానిక సంస్థలు కృషి చేస్తున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజల అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ చర్యలు మాత్రమే సరిపోవు. ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించి వాటికి సహకరించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సరైన పద్ధతిలో పారవేయడం, రీసైక్లింగ్కు పంపడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు కలిసి పనిచేసినప్పుడే ప్లాస్టిక్ కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించడం సాధ్యమవుతుంది. చూసారు కదండి, గృహాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అనేది పర్యావరణ పరిరక్షణకు మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని మరియు భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడానికి కూడా ఎంతో అవసరం. ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా ఉపయోగించకుండా ఉండడం ప్రతి సందర్భంలో సాధ్యం కాకపోయినా అవసరమైన చోటు మాత్రమే బాధ్యతాయుతంగా ఉపయోగించడం వంటివి చిన్న చిన్న చర్యలు గొప్ప మార్పుకు దారితీస్తాయి. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం, కాలుష్యరహిత పర్యావరణం అనే లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరం. మనం ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయాలు రేపటి తరాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించగలవు. అందువల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించి ఆచరణలో పెట్టాలి. గృహాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని మరియు భావితరాల భవిష్యత్తును కాపాడుకోవచ్చు.

0: గత వారం అడిగిన మొదటి ప్రశ్న.
1: మిల్లెట్లలో ఎక్కువగా ఉండే పోషకం ఏమిటి? ఆప్షన్ ఏ ఫ్యాట్, ఆప్షన్ బి ఫైబర్. సరైన సమాధానం ఆప్షన్ బి ఫైబర్. రెండవ ప్రశ్న, మిల్లెట్లు తినడం వల్ల ఏది మెరుగుపడుతుంది? ఆప్షన్ ఏ జీర్ణక్రియ, ఆప్షన్ బి చూపు. సరైన సమాధానం ఆప్షన్ ఏ జీర్ణక్రియ.
2: గతవారం ప్రసారం కాబడిన చెనుకబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, హైదరాబాద్ మాతృశ్రీ నగర్ నుండి మంతెన రవివర్మ, మహారాష్ట్ర పూణే నుండి వెంకట్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు, లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం కొనుబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ, నిజామాబాద్ జిల్లా ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, హైదరాబాద్ మనకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కట్ల కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయిని, జస్విత.
3: చేను కబుర్లు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
0: ఫార్టిఫైడ్ ఆహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఏ పోషకాహార లోపాలను తగ్గించడం, ఆప్షన్ బి పదార్థాలను కృత్రిమంగా తయారు చేయడం.
3: ప్రశ్న మరొకసారి విందాం.
0: ఫార్టిఫైడ్ ఆహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఏ పోషకాహార లోపాలను తగ్గించడం, ఆప్షన్ బి పదార్థాలను కృత్రిమంగా తయారు చేయడం.
1: రెండవ ప్రశ్న,
0: ఫార్టిఫికేషన్ ప్రక్రియలో ఏమి జరుగుతుంది? ఆప్షన్ ఏ ఆహార పదార్థాలకు అదనంగా పోషకాలు కలపడం, ఆప్షన్ బి ఆహార పదార్థాలను కృత్రిమంగా తయారు చేయడం.
3: ప్రశ్న మరొకసారి విందాం.
0: రెండవ ప్రశ్న, ఫార్టిఫికేషన్ ప్రక్రియలో ఏమి జరుగుతుంది? ఆప్షన్ ఏ ఆహార పదార్థాలకు అదనంగా పోషకాలు కలపడం, ఆప్షన్ బి ఆహార పదార్థాలను కృత్రిమంగా తయారు చేయడం.
2: గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333818238. మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333818238. వచ్చేవారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
4: చేను కబుర్లు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:50, వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
5: आदाब, ये आकाशवाणी है, खबरों के साथ मैं नीतिका त्यागी. नीट पेपर इफ्शा होने के मामले पर पार्लियामेंट में तातुल जारी है. सरकार के बहस के लिए तैयार होने के बावजूद दोनों ऐवानों की कार्रवाई अपोजिशन के शोरगुल की वजह से मुलतवी करनी पड़ी. अब दोस्त शिकन INS मालवन को भारतीय बहरिया में शामिल किया गया है, जिससे बहरी सिक्योरिटी मुस्तहकम होगी. क्वाड मुल्कों के वज़राए खारिजा ने मनीला में अपनी मीटिंग में भारत बहरुल काहिल को आज़ादाना और खुला बनाए रखने के अपने अज़्म को दोहराया है. असम में मरने वालों की तादाद बढ़कर 31 हो गई है. मुख्तलिफ अज़ला में सैलाब की सूरत हाल संगीन बताई जाती है. भारत के मौसमियात के महकमे ने अगले 2 दिन के दौरान गुजरात, पश्चिम महाराष्ट्र और गोवा के कुछ हिस्सों में मूसलाधार बारिश के लिए रेड अलर्ट जारी किया है. और भारत के बैडमिंटन खिलाड़ी चाइना ओपन बैडमिंटन टूर्नामेंट में इंडोनेशिया के अल्वी फरहान को हराकर प्री क्वार्टर फाइनल में पहुंच गए हैं. अब खबरें तफसील से. पार्लियामेंट के दोनों ऐवानों की कार्रवाई नीट पेपर इफ्शा होने समेत मुख्तलिफ मामलात पर अपोजिशन के एहतजाज की वजह से दिन में 2 बजे तक के लिए मुलतवी कर दी गई. जब पहले इल्तवा के बाद दोपहर 12 बजे ऐवान की कार्रवाई शुरू हुई तो अपोजिशन मेंबरों ने पेपर इफ्शा होने के मामले पर एहतजाज करना शुरू कर दिया. स्पीकर ओम बिरला ने अपोजिशन मेंबरों से ऐवान की कार्रवाई खुश उसलूबी से चलाने के लिए तावुन करने को कहा. पार्लिमानी उमूर के वजीर किरण रिजिजू ने कहा कि सरकार नीट पेपर के मामले पर बहस के लिए पूरी तरह तैयार है.